ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 901.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 19వ రోజు

రెయిన్బో స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం సరిగా 6:10 దాటి 52 సెకండ్లు అవుతోంది. ఇవాళ సెకండ్ సాటర్డే ఆఫ్ ఫిఫ్త్ మంత్, అంటే మే నెలలో 2 సాటర్డేలో ఉన్నాం. సాటర్డే అంటేనే చిన్నప్పటి నుంచి మనకు ఒక అద్భుతమైన రోజుగా చిత్రీకరించబడింది. అలా కూడా ఎంజాయ్ చేస్తూనే వస్తూ ఉన్నాం, రైట్? సో అటువంటి అద్భుతమైన సాటర్డేలోకి మీ అందరూ ఎప్పుడో ల్యాండ్ అయిపోయారు. ఇప్పటికైతే మీ మీ ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఫిక్స్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచనలో, ఏం చేయాలి అన్న ఆలోచనలో, ఈరోజు ఎంత సాధించాలి అన్న ఆలోచనలో ఉండి ఉంటారు. మీ ఆలోచనలన్నీ పొద్దుపొద్దున వచ్చే ఆలోచనలు ఇంకొంచెం పటిష్టంగా ఉంటాయి, తర్వాత రిలాక్స్ అయిన తర్వాత వచ్చిన ఆలోచనలో కాస్త కిక్ ఉంటుంది. సో మనం అనుకున్న తీరం చేరుకోవాలంటే మన ప్రయత్నం గట్టిగా ఉండాలి. ఆ ప్రయత్నం గట్టిగా ఉండాలంటే ఒక ప్రోత్సాహం దొరుకుతూ ఉండాలి. ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకే ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్పై మిమ్మల్ని కంటిన్యూ గా అలరించేందుకు సిద్ధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు సమయం మనకి క్షేత్రదర్శిని సమయం, అంటే ఒక అద్భుతమైన క్షేత్రం గురించి మనం తెలుసుకొని మంచి మంచి భక్తి పాటలు వినే సమయం. సో మీరంతా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ని. ఈ క్షేత్రదర్శనిలో ముందుగా మనం గణేశ్వరుణ్ణి తలుచుకొని ప్రారంభించామనుకోండి, డెఫినెట్గా అది మనకి చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇవాళ మనం తెలుసుకునే క్షేత్రదర్శిని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం శైవ క్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై క్షేత్రదర్శిని. నాతో నేను మీ ఆచార్య మురళి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న పవిత్ర శైవ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి. ప్రాచీన కాలంలో వేములవాడను లేంబులవాడగా ప్రస్తావించబడ్డారు. చాళుక్యులు పాలించిన స్థలం ఇది. లింగరూపంలో శ్రీ పార్వతీదేవి రాజరాజేశ్వరి సమేతుడిగా వెలిసి ప్రధాన దేవతగా పూజించబడుతున్నాడు. ఆలయంలో హరిహర తత్వంను ప్రతిబింబించే విధంగా శ్రీ రుక్మిణీ సమేత కృష్ణ విఠలేశ్వరుడిగాను కొలువు ఉన్నారు. ఇది చాలా అరుదైన ప్రత్యేకత. వృత్రాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మత్య దోష నివారణ కోసం ఇంద్రుడు వేములవాడకు వచ్చి ధర్మగుండంలో స్నానం చేసి రాజరాజేశ్వరిని పూజించి భక్త బంధవిముక్తిని పొందాడు అని చెబుతారు.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: మీరంతా ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్ర దర్శనంలో మనం సిరిసిల్లలో ఉన్న పవిత్ర శైవ క్షేత్రం వేములవాడ గురించి మాట్లాడుకుంటున్నాం. మహాభారత సమయంలో నరేంద్రుడు బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవటం కోసం ధర్మగుండం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని దర్శించుకున్నట్ట ఈ వేములవాడలో. సూర్యుడు తన చేతులను కోల్పోయినప్పుడు ఈ క్షేత్రంలో పూజించడంతో తిరిగి పొందాడని ఆధారాలు ఉన్నాయని అంటారు. చాళుక్యుల కాలంలో అంటే క్రీస్తు శకం 750-973 ఈ కాలంలో పశ్చిమ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు అంటారు. రాజరాజేశ్వరుని తమ కులదైవంగా పూజించేవారట వాళ్ళు. వేములవాడ ప్రాంతం కన్నడ తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు. కవి పంప, జినవల్లభుడి వంటి ప్రముఖులు ఇక్కడ నివసించారు అని చెబుతారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రదర్శిని.

వేములవాడలో భక్తులు కోడెలను రాజన్నకు సమర్పిస్తే కోరుకున్న అభిలాషలు నెరవేరుతాయన్నది నమ్మకం. ఆలయ ప్రాంగణంలో కోడెలను ప్రదక్షిణ చేసి దక్షిణగా కట్టేస్తారు. అక్కడ సంతాన ప్రాప్తికి ప్రత్యేక విశ్వాసం ఉంటుంది. ఈ ఆలయంలో ఆలయ సమీపంలో ఉన్న పుష్కరిణి సకల తీర్థాల సంగమంగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేసి దర్శనం చేస్తే సర్వదోషాలు పోతాయన్నది నమ్మకం. అభిషేకం, కుంకుమ పూజ, స్వామివాళ్ల కళ్యాణం, అన్నపూజ వంటి సేవలు ఇక్కడ విస్తృతంగా నిర్వహిస్తారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై క్షేత్రదర్శిని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్ బాస్, మీరు వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై క్షేత్ర దర్శిని. నాతో నేను మీ ఆర్జే మురళిని. అయితే ఇవాళ మనం క్షేత్రదర్శనిలో వేములవాడ క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. కాశీక్షేత్రానికి సంకేతంగా కాశీ విశ్వేశ్వర లింగాన్ని ఆ గంగాదేవి అభిషేకం చేస్తున్న అపురూప శిల్పం కూడా ఈ ఆలయం దగ్గర ఉంటుంది. పశ్చిమ చాళుక్యుల కాలం నుండి వేములవాడ గ్రామం ఉంది. చారిత్రక ఆలయం, ధర్మగుండం, వద్దేగేశ్వర స్వామి, ఇంకా భీమేశ్వర ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటీవల ఆలయ విస్తరణ కూడా జరిగింది. ప్రధాన గర్భాలయాల నిర్మాణం, కళ్యాణ మండపం మంచిగా ఏర్పాటు చేశారు. వేములవాడలో ప్రధానంగా జరిపే పండుగల్లో సుమారు 100,000 భక్తులు దర్శనానికి వస్తారు. ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, ఆలయ ప్రాంగణంలో జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. వేములవాడ క్షేత్రం తెలంగాణలోనే కాకుండా దేశంలో అత్యంత పవిత్ర శైవ క్షేత్రంగా నిలబడి ప్రాచీన సంప్రదాయాన్ని, భక్తి తాత్వికతను ప్రతిబింబిస్తోంది. శక్తి, శివతత్వం, హరిహర తాత్విక సంస్కృతిని ప్రతిబింబిస్తున్న ఈ ఆలయానికి తప్పకుండా వెళ్లాల్సిందే. వేములవాడను దర్శనం చేయడం ద్వారా భక్తులు దోష విరమణ, భోగభాగ్యాలు పొందుతారన్నది నమ్మకం. మీరు కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్.

మనిషి జీవన సాగరంలో దేవుణ్ణి ఎలా భక్తిగా శ్రద్ధగా నియమనిష్టలతో పూజిస్తామో అదే పద్ధతిలో ప్రకృతిని కూడా ఆరాధించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. దేవుడు వరాలు ఇస్తాడో లేదో తెలియదు, కానీ ప్రకృతి మాత్రం మన పూర్తి జీవనగమనానికి కావలసిన వరాలన్నింటినీ ప్రసాదిస్తుంది. బహుశా దేవుడు ప్రసాదించిన అద్భుతమైన వరం ప్రకృతేమోనేమో. దేవుడి ఆలయంలో దీపారాధన, పుష్పార్చన, ప్రసాద వినియోగం, నిత్య పూజలతో మనం భక్తిని ప్రకటిస్తాం. అలాగే ప్రకృతిని సైతం అపార భక్తితో పోషించాల్సిన అవసరం ఉంది మనకు. చెట్లను నాటడం, నీటి వనరులను కాపాడటం, పక్షులు జంతువుల్ని ప్రేమించడం, ఇవన్నీ ప్రకృతి ఆరాధనకు నిండు రూపాలుగా చెబుతారు. ప్రకృతిని దేవుడిగా, దేవుణ్ణి ప్రకృతిగా భావించినప్పుడు దేవుణ్ణి ఆరాధించినట్టు ప్రకృతిని కూడా ఆరాధిస్తామేమో. ప్రకృతి మనకి దేవుడిచ్చిన వరప్రసాదం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై క్షేత్రదర్శిని. మనం ప్రకృతిని కూడా దేవుణ్ణి పూజించినట్టుగా పూజిస్తే ఎంత హాయిగా ఉంటుందో, తెలిసి తెలియక కూడా మనం దేవుడికి హాని తలపట్టాం కదా. మరి అప్పుడు ప్రకృతిని కూడా అదే ఉద్దేశంతో చూస్తే, దేవుడిగా భావించగలిగితే ప్రకృతిని కూడా హాని చేయం కదా మనం. దాన్ని మనం అభివృద్ధి పేరుతో తొలగించుకుంటూ పోతే మనకు మనమే వినాశనానికి పునాదులు వేసుకున్నట్టు అవుతుంది. మనం దేవుణ్ణి తలుచుకుంటున్న ప్రతిసారి మన పాదాల కింద ఉన్న భూమికి, మనని చుట్టి ఉన్న చెట్లకు, నదులకు, మన ఛాయానీడలను పోషించే వృక్షాలకు సహితం ఆత్మపూర్వక నమస్కారం చేసే అలవాటు పెంచుకోవాలండి. ప్రకృతిని ఆరాధించడం అంటే ప్రతి చెట్టుకి, పువ్వుకి, నీటికి, పశువులకు, పక్షులకు మానవతా భావంతో సేవ చేయడమే. ప్రకృతి ఆరాధించే వాళ్ళు, కాపాడేవాళ్ళు, చుట్టూ ఉన్న పశువులను, పక్షులను మానవతా దృష్టితో చూసేవాళ్ళు ప్రత్యేకంగా దేవుణ్ణి పూజించాల్సిన అవసరం అస్సలుండదట. మనకి మనసు బాలేనప్పుడు చూడండి, అందమైన ప్రకృతిలో ఒంటరిగా కూర్చుంటాం, లేకపోతే దేవాలయానికి వెళ్ళి కూర్చుంటాం, ప్రశాంతత దొరుకుతుందని. అంటే ప్రకృతి, దేవుడు ఇవి రెండు వేరు వేరు కాదనే కదా. వీళ్ళ దగ్గరికి మనం కావలసిన మనశ్శాంతి దొరుకుతుందనే కదా వెళ్తాం. సో అంటే ప్రకృతి అంటూ సెపరేట్గా ఏమీ లేదు, అది దేవుడే. అందుకనే ప్రకృతిని ప్రేమించండి, పూజించండి, అది మనకు కావలసిన ప్రతి ఫలాలను అందజేస్తోంది. సో వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

అదండి, ఇవాల్టి మన క్షేత్రదర్శిని. మంచి మంచి భక్తి పాటలతో ఒక క్షేత్రం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ శైవ క్షేత్రం గురించి మాట్లాడుకున్నాము, దక్షిణ కాశీ గురించి మాట్లాడుకున్నాం, వేములవాడ క్షేత్రం గురించి మాట్లాడుకున్నాం. సో రేపు ఉదయం ఇదే సమయానికి మరో అద్భుతమైన క్షేత్రం గురించి మాట్లాడుకునేందుకు క్షేత్రదర్శిని ప్రిపేర్డ్గా ఉంటుంది. మీరు వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz. స్టూడియోలో సమయం 7 గంటలు అవుతోంది.

0: Home 101.9.
1: ఎస్ బాస్, యూఆర్ రైట్లీ ట్యూన్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. 7:01 దాటి 40 సెకండ్లు డాట్ స్టూడియోలో సమయం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం హెల్దీ మార్నింగ్స్లోకి. మీరంతా హెల్దీ మార్నింగ్స్లోకి హెల్దీగా ఎంట్రీ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. మనకి దేవుడిచ్చిన అద్భుతమైన వరాలలో ఇంకా అద్భుతమైన వరం ఏది అని ఎంత ఆలోచించినా ఒక్కటే దడుతోంది నాకు, అది నిద్ర. నిద్రలో మనం సర్వం మర్చిపోయి అప్పటి వరకు మనని బాధ పెట్టిన కష్టాలను, నష్టాలను, సుఖాలను, సంతోషాలని అన్నీ పక్కన పడేసి హాయిగా అసలు ఈ దేహంతో సంబంధం లేకుండా రెస్ట్లోకి వెళ్ళిపోతాం కదా. సో అటువంటి అద్భుతమైన సమయం మాత్రం డెఫినెట్గా ప్రతి వాళ్ళ జీవితంలో 8 గంటలకు తగ్గకుండా చూసుకోండి. నిద్ర అన్నది వేళకు నిద్రపోవడము, వేళకు నిద్ర నుంచి మేల్కోవడము, సరి అయిన వేళ నిద్రపోవడము అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మంచి నిద్ర మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, పుష్కలమైన ఆలోచనలు ఇస్తుంది, దాన్ని ఆచరించేందుకు లేకపోతే ఆచరణలో పెట్టేందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను ఇస్తుంది. సో నిద్ర ఎలా పోవాలి అన్న దాని గురించి డెఫినెట్గా మీరు ఆలోచించారు.

నిద్రపోయేటప్పుడు కాదు. సో దేహాన్ని పొద్దున నుంచి కొంచెం కష్టపెట్టి, మనసును కూడా కష్టపెట్టి దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, డెఫినెట్గా రాత్రికల్లా అదే అలసిపోయి నిద్రని మనకి వరంగా ఇస్తుంది. సో అటువంటి నిద్ర నుంచి లేచిన మీ అందరికీ హెల్దీ మార్నింగ్స్లోకి యూనో వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ మున్నా సినిమాలోంచి మంచి పాటని వినిపిస్తూ ఈ ఉదయాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాను. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 మెగాహెర్ట్జ్. బాస్ కంటిన్యూస్గా వినండి బాస్, హ్యాపీగా ఉంటుంది లైఫ్.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆరోగ్యానికి ఉండే ప్రాముఖ్యతే వేరు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆనందం దానంతటదే మనని వెతుక్కుంటూ వస్తుంది అంటారు. ఎవరో వచ్చి ఏదో చేయరండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంకల్పించుకోవలసింది కూడా మనమే, శ్రద్ధ తీసుకోవాల్సింది మనమే.

ఆరోగ్య సంరక్షణలో అన్నిటికన్నా ముఖ్యమైనది, కీలకమైనది మన జీవనశైలే. మంచి ఆహారం, బరువు, అదుపు, క్రమం తప్పని వ్యాయామం విషయంలో పెద్ద పెద్ద లక్ష్యాలే అవసరం లేదు. అసలు చిన్న చిన్న మార్పులైనా చాలు, నెమ్మదిగా ఆరంభించినా చాలు, పెద్ద ప్రయోజనమే కనిపిస్తోంది. క్రమంగా ఒక అలవాటుగా మారి చక్కటి ఆరోగ్య జీవితానికి మార్గం సుగమం చేస్తుంది అన్నది మాత్రం నిజం. సో అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు కానీ ఉంటే కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. ఇప్పుడు తొలి ప్రేమ సినిమాలోంచి అమన్ మాలిక్ పాడిన ఈ అద్భుతమైన పాట మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085

வாட்ஸ்அப்புக்கு நம்பர் 2324-0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరంతా హెల్దీ మార్నింగ్స్లో నాతో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళి. 7:16 స్టూడియోలో సమయం, పుట్టిన చోటు, పెరిగిన తీరు, చదివిన చదువు, చేస్తున్న పని, ఆర్థిక స్థితి, జీవన విధానం, వయసు, లింగభేదం వంటివన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే కావచ్చు. వైద్య సదుపాయాలు, చికిత్సల విషయంలో ఇవి అసమానతలకు దారితీస్తుండొచ్చు కూడా. కానీ వ్యక్తిగత శ్రద్ధకు ఇవేవి ఆటంకాలు కావుగా. డబ్బున్నా లేకున్నా ఎవరైనా ఎక్కడైనా మంచి జీవన శైలితో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అన్నది చిన్న చిటికా. జబ్బుల బారిన పడకుండా హాయిగా ఆనందంగా జీవించవచ్చు. మనసుంటే మార్గం దొరక్కపోదు. అటువంటి మనసు మీకు ఉండే ఉంటే ఆ మార్గాన్ని వెతుక్కొని ఉండి ఉంటారు ఇప్పటిదాకా. లేకపోతే వెతికే ప్రయత్నం చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసే ఇంకొక అద్భుతమైన పాట సుడిగాలి సినిమాలోంచి రాహుల్ పాడిన పాట మీకోసం.

ఒక్క నడకైనా చాలండి, దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు కదా. పాదాలకు మంచి ధనునిచ్చే షూ వేసుకుంటే చాలు. నడక తేలికైన శక్తివంతమైన వ్యాయామం అది. అధిక రక్తపోటు, గుండె జబ్బు, పక్షవాతం, మధుమేహం లాంటి ముప్పులు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకలు కండరాల బలం పుంజుకోవడానికి దోహదం చేస్తుంది. లయబద్ధంగా అడుగులేస్తుంటే సింపాథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై ఆందోళన, ఒత్తిడి తగ్గుముఖం పడతాయట. అందువల్ల రోజు కనీసం ఒక అరగంట సేపు కాస్త వేగంగా నడవటం అన్ని విధాల మంచిది. మొదట్లో కష్టంగా అనిపిస్తే రోజుకు 10 నిమిషాలతో ప్రారంభించండి. తర్వాత పెంచుకుంటూ పోండి. కాస్త వేగం పెంచండి, ఆ తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మనం ముందు ఇవన్నీ విన్న తర్వాత ప్రారంభించేస్తాము, 2-3 రోజుల తర్వాత విసిగిపోయి వెనక్కి వచ్చేస్తాం. నడిచింది చాలులే, నడిస్తే ఏమొస్తుంది, ఇంట్లో తెగ తిరుగుతున్నాను, ఆఫీస్లో తెగ నడుస్తున్నాను అనుకుంటారా? నడకని నడక కిందకి కౌంట్ చేయరండి. దయచేసి మీరు ప్రత్యేకంగా నడవటం ప్రారంభించండి. ఆరోగ్యం డెఫినెట్గా హాయిగా ఉంటుంది.

0: FM Rainbow 101.9.
1: మీరంతా ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని ట్యూన్ చేసి హెల్దీ మార్నింగ్స్లో ఉన్నారు. నాతో నేను మీ ఆర్జే మురళి. వేళకు ఆకలి వేయాలన్నా, తిన్నది సరిగ్గా జీర్ణం కావాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, రోగ నిరోధక శక్తి పుంజుకోవాలన్నా నిద్ర చాలా ముఖ్యం. ఇది ముందే చెప్పాను, కానీ ఇప్పుడు అదే కరువు అవుతోంది చాలామందికి. ఉద్యోగాలు, పనులు, విందు వినోదాలు వంటివి నిద్రకు పెద్ద శత్రువుగా మారిపోతున్నాయి. దీన్ని సరిదిద్దుకోవటం కష్టమేమీ కాదండి. రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం ద్వారా జీవన గడియారాన్ని, అంటే మన బాడీలో ఉన్న జీవన గడియారాన్ని కూడా సరిచేసుకోవచ్చు. అలాగే పడక గది ప్రశాంతంగా చల్లగా ఉంచుకోవాలండి. మరీ ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోండి. పడుకోవటానికి గంటన్నర ముందే కంప్యూటర్లు, టీవీల వంటివి కట్టేసేయాలి, ఆపేసేయాలి అసలు. ఇది ఎంత చెప్పినా కూడా వినం కదా. రాత్రి భోజనం తర్వాత యూనో మద్యం అటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు, అది మంచిది. ఇది ముందు నిద్రమత్తు కలిగించినా మధ్య మధ్యలో మెలకు వచ్చేలా చేస్తుంది. భోజనం చేసిన వెంటనే, ముఖ్యంగా మసాలా పదార్థాలు తిన్న వెంటనే పడుకోవటం తగదు. ఇది ఛాతీలో మంటకు దారితీసి నిద్రను దెబ్బతీయవచ్చు. ప్రయత్నం చేస్తే ఇలాంటి మార్పులు క్రమంగా ఒక అలవాటుగా మారిపోతాయి. కొంచెం ఎర్లీగా దీని యూనో వీటన్నిటికీ, అంటే స్క్రీన్ టైమింగ్ని చాలా వరకు రాత్రిపూట లేకుండా చూసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా హాయిగా నిద్ర వస్తుంది. ఆ నిద్రలోకి ఒక మంచి కలుస్తుంది. ఆ కలతో మళ్ళీ పొద్దున్న 6 గంటల కంటే 8 గంటలు పూర్తయిన తర్వాత జీవన గడియారం సెట్ అయ్యి ఒక అలారం అవుతుంది. ఆ తర్వాత మనం నిద్రలేచి హాయిగా పొద్దున్న లేచి లేవగానే 101.9 మెగాహెడ్స్ని ట్యూన్ చేసుకొని వినే అలవాటు కూడా వస్తుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్పై RX 100 సినిమాలోంచి పిల్లారా అనే పాట అనురాగ్ పాడింది మీ అందరి కోసం.

ఇంత సక్కని పాటలు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్పై కంటిన్యూస్గా వింటూ ఉండండి. మిమ్మల్ని అలరించే పాటలే కాదు, మంచి మాటలు, ఇంకా ఎవ్రీ టాప్ ఆఫ్ ద ఆర్ న్యూస్ హెడ్లైన్స్తో మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది ఈ ఛానల్. సో స్టూడియోలో సమయం అయితే 7:45 అవుతోంది. మీరంతా హెల్దీ మార్నింగ్స్లో నాతో ఉన్నారు, నేను మీ ఆర్జే మురళిని. ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడం అనే విషయంలో ఆహారం అనేది వైటల్ రోల్ అండి. కాకపోతే ఈ మధ్యకాలంలో మన నాలుక విపరీతాలని కోరుకొని ఆ తర్వాత శరీరానికి విపరీతాలని అప్పజెప్పి చాలా బాధలకి గురి చేస్తుంది. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆరోగ్యానికి ఆహారమే పునాది. చాలా వరకు జబ్బులకు గతి తప్పిన ఆహారపుట అలవాట్లే కారణం అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. రోజు రంగు రంగుల పండ్లు కూరగాయలు విధిగా తీసుకోండి. వాస్ అల్పాహారంతో పాటు ఒక పండు తినడం అలవాటు చేసుకోవచ్చు. ఆమ్లెట్ల వంటి వేసుకున్నప్పుడు అందులో కూరగాయ ముక్కలు కలుపుకోవచ్చు. స్థానికంగా ఆయా కాలాల్లో దొరికే పండ్లు కూరగాయలు తినడం మేలు. ఇవి చౌకగా అందుబాటులో ఉంటాయి. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. మిఠాయిలు తీపి పానీయాలు అస్సలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. అంటే సహజ సిద్ధంగా వచ్చే ఫుడ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం కొంచెం అటు ఇటు కలుపుకొని తిన్నాం అనుకోండి, కొంచెం ఉడికించి ఉడికించినట్టుగా తిన్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యమే ఉంటుంది. ఇంకా అనారోగ్యం అస్సలు పరిచయం కాదు. సో ఆ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఒక స్టేజ్ వరకు ఓకే, కడుపులో అరిగించుకునే శక్తి ఉంటుంది, మనం ఎక్కువగా కష్టపడతాం పరిగెడతాం చిన్న వయసులో అన్నది అందరికీ అర్థమవుతుంది. కానీ ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత మాత్రం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఏమాత్రం యూనో కేర్లెస్గా ఉండకూడదు. సో ట్రై ఫర్ దాట్, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై పంతం సినిమాలోంచి కార్తిక్ పాడిన ఐఎమ్ సారీ.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐ లో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రాణం సినిమాలోంచి సోను నిగమ్ అండ్ మహాలక్ష్మి పాడుతున్న అద్భుతమైన పాట వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్, 7:59 దాటి 49 సెకండ్లు స్టూడియోలో సమయం. అయితే 8 గంటలకి సరిగ్గా స్వాతి వార్తలు చెప్పేందుకు ఇక్కడ సిద్ధంగా ఉంది. మీరు మాత్రం హెల్దీ మార్నింగ్స్లోంచి వేరే కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చే ముందు కంటిన్యూస్గా వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్తో అప్డేట్ అవ్వండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చిత కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు తమ మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించింది. తెలంగాణను ఓటరు సవరణ కార్యక్రమంతో ఆక్రమించుకోవాలనుకుంటున్న బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మత సామరస్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. నాంపల్లి హజ్ హౌజ్లో యాత్రికుల బస్సును జెండా ఊపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది హైదరాబాద్ హజ్ కేంద్రం నుంచి 10,000 మంది యాత్రికులు వెళ్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాష్ట రాజకీయాల్లో మార్పులు తెస్తుందని, దీనిపై పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని బీజేపీ తెలంగాణ చీఫ్ ఎన్ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం మోదీ పట్ల ప్రజల్లో పెరిగిన ఆదరణకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ పర్యటనలో రాష్ట్రం కోసం 1,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుడతారని వివరించారు. కరీంనగర్ ప్రభుత్వ అందుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ భాస్కర్ తెలియజేశారు. తెలంగాణలోని 6 నుండి 14 ఏళ్ల అంద బాలబాలికలు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత విద్య వసతి కల్పిస్తామని తెలియజేశారు. ఆసక్తి గలవారు సదరం సర్టిఫికెట్తో దరఖాస్తు చేయాలని, వివరాలకు 970-11-9024 లేదా 944-03-3844 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025 పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 16

ఆరు నుంచి 23వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, కిందటి నెల 6 నుంచి 15 మధ్య ఇంటర్వ్యూలు చేసి తుది ఫలితాలను నిన్న వెల్లడించింది. అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ర్యాంకర్ల జాబితాను విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించింది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైందని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రీన్ వాదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: Rainbow 101.9
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. స్టూడియోలో సమయం సరిగ్గా 8:05 దాటి 2 సెకండ్లు అయింది. ఇప్పుడే న్యూస్ అప్డేట్స్తో అప్డేట్ అయ్యారు మీరు కదా. సో ఇప్పుడు మీరందరూ వైబ్రాంట్ హైదరాబాద్లో ఉన్నారు. నేను మీ ఆర్జే మురళిని. అయితే ఇవాళ శనివారం కాబట్టి, రేపు ఆదివారం కాబట్టి చాలామందికి 2 రోజులు సెలవు కలిసి వచ్చింది కాబట్టి, అంటే డెఫినెట్గా ఎక్కడికో వెళ్ళాలన్న ఆలోచన అయితే ఉండి ఉంటుంది. సిటీ దాటి బయటికి వెళితే ఓకే, ఎంజాయ్ చేసి రండి. సిటీలో ఉంటే మాత్రం డెఫినెట్గా సిటీలో జరుగుతున్న హ్యాపెనింగ్స్ ఏవి మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో వివిధ రకాల ఈవెంట్స్ అయితే తప్పకుండా ఉండే ఉంటాయి. సంగీత కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, కామెడీ షోస్ ఎక్కడో చోట జరుగుతాయండి. రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారట. పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్. అటువంటివి వినిపిస్తే వాళ్ళు రోడ్ల మీద సరిగ్గా వెళ్ళగలుగుతారు. సిటీ కల్చర్ సెంటర్లో అయితే నాటకాలు, సాంస్కృతిక సభలు, సంగీత కార్యక్రమాలు జరుగుతాయట. మ్యూజిక్, బ్యాండ్ పర్ఫార్మెన్స్లు, లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ విస్తృతంగా నిర్వహిస్తున్నారన్నది సమాచారం. హైటెక్స్లో వివిధ ట్రేడ్ ఫెయిర్లు ఉంటాయి. ఇంకా బిజినెస్ ఎక్స్పోలు, లైఫ్ స్టైల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారని సమాచారం. సికింద్రాబాద్ పరిసరాల్లో యూత్ మోటివేషన్, గీతా ఫర్ యూత్ ఎక్స్పోలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఈవెంట్ ప్లాట్ఫామ్లో సమాచారం ఉంది. అయితే దయచేసి మీరు కూడా యూనో వాటిని కరెక్ట్గా చూసుకొని, ముందు నుంచే ప్లాన్ వేసుకొని, వాళ్ళకి కావాల్సిన తిరుగులన్నీ తిరిగేసి హాయిగా ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోతే చాలా మంచిది. కంటిన్యూస్గా అయితే వినడం మర్చిపోవద్దు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ని. ఎందుకంటే హృదయ స్పందన ఎంత ఇంపార్టెంటో రిలాక్స్ అవ్వడానికి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్, సోలో బ్రతుకే సో బెటరు సినిమాలోంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట మీ అందరి కోసం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇవాళ ద వెరీ స్పెషల్ డేస్ ఏంటి అన్న దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం మనం. ఆకాశంలో తిరిగే పక్షులు ఉన్నాయి కదా, ఈరోజు వాటికి ప్రత్యేకమైన రోజు అండి. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం ఈరోజు. ఆకాశం ఇంకా నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఒక చిన్న పక్షి గొంతు నుంచి వచ్చే మధుర గీతము మేల్కొల్పో ప్రపంచాన్ని తట్టిలేపుతోంది. ఆ కోడిపుంజు పారాహుషారులో, కోయిల కుహురావాల్లో, కాకి కేకల్లో, గుడ్లగూబ గుర్రుల్లో, ఫ్లెమింగో రెక్కల సవ్వడిలో ప్రకృతి గీతాలున్నాయి. అవి మన ఆత్మలను తాకే స్వేచ్ఛాస్వరాలు. ఈ సృష్టిలో జీవమే ఒక అద్భుతం. అందులోని జీవులన్నీ అద్భుతాలే, కానీ పక్షులు మరింత విలక్షణమైనవి. అవి సమస్త ఆకాశ మండలాన్ని తమ రెక్కలతో కొలుస్తూ ఏ ఒక్క చోట కూడా స్థిర నివాసం ఏర్పరచుకోకుండా అసలైన స్వేచ్ఛకు ప్రతీకగా జీవిస్తాయి. పక్షుల్లో ఉన్న విస్తారమైన వర్ణాలు, స్వరాలు, వైవిధ్యం, అలవాట్లు వాటిని మరింత విశిష్టంగా నిలబెట్టాయి. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం.

కోసం వెరసి తమ బిడ్డల కోసం అలసిపోకుండా పరిశ్రమిస్తాయి. వలస పక్షుల జీవనం ఒక భావోద్వేగ యాత్ర. అవి వేల కిలోమీటర్లు దాటుతాయి. సముద్రాలు, పర్వతాలు, అడవులు దాటుతూనే ఉంటాయి. కానీ ఈ యాత్ర అంత సులభం కాదండి. వాతావరణం తరచూ వాటి మార్గాల్ని మసకబారుస్తూ ఉంటాయి. కాంతి, కాలుష్యం వాటిని తికమక చేస్తూ ఉంటాయి. గాజు కట్టడాలు వాటి రెక్కల్ని గాయపరుస్తాయి. ఏళ్ల తరబడి అలవాటైన ప్రాంతాల నాశనం వాటిని అనాథలు చేస్తూ ఉంటాయి. స్వేచ్ఛగా ఎరగాల్సిన పక్షులను మానవ చేష్టలే చేటు చేస్తున్నాయి అని చెబుతారు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2006లో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమము కింద 2 అంతర్జాతీయ ఒప్పందాలు, వలస జంతువుల సంరక్షణ సంధి, ఇంకా ఆఫ్రికా యురేషియా వలస జలపక్షుల ఒప్పందం దీన్ని జరుపుకుంటున్నాయి. మొదట ఇది మే నెల 2వ శనివారం మాత్రమే జరిగేది. కానీ 2018 నుంచి అక్టోబర్లో కూడా జరుగుతుంది. అంటే 2 సార్లు జరుగుతుంది. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 2వ శనివారం, అక్టోబర్ 2వ శనివారం ప్రపంచ వలస పక్షుల దినోత్సవం జరుపుకుంటారు. వలస పక్షుల ప్రయాణం, వాటి జీవన శైలి, అవి ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: FM Rainbow 101.9।
2: వాతావరణంలో మార్పులు, ఆహార లభ్యత, ప్రత్యుత్పత్తి అవసరాల కోసం పక్షులన్నీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సుదూర ప్రయాణాలు చేసేవి వలస పక్షులు. ఈ ప్రయాణాలు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వేల కిలోమీటర్ల వరకు కూడా ఉంటాయి. ఇవి సాధారణంగా శీతాకాలం గడపడానికి వెచ్చని ప్రాంతాలకి, వేసవిలో పిల్లల్ని పెంచడానికి చల్లని ప్రాంతాలకి వెళ్తాయి. వీటిలో కొన్ని సంవత్సరానికి 2 సార్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. వలస పక్షుల ప్రయాణం నిజంగా ఒక మహా అద్భుతమే. ఈ చిన్ని జీవులు కొన్నిసార్లు తమ శరీర బరువు కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణంలో అవి సరైన మార్గాన్ని ఎలా గుర్తిస్తాయన్నది సరిగ్గా అంతుచిక్కని రహస్యం. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం సూర్యుడు, నక్షత్రాలు, భూమి, అయస్కాంత క్షేత్రం, సుగంధాల ద్వారా పక్షులు తమ మార్గాన్ని గుర్తించుకోగలుగుతాయట.

తెలంగాణ దక్కన్ పీఠభూమిలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అనేక సరస్సులు, చెరువులు, రిజర్వాయర్లు వలస పక్షులకు ఆవాసాలుగా మారాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న సరస్సులు, చిత్తడి నేలలు, అడవులు పక్షులను ఆకర్షిస్తుంటాయి. సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా రిజర్వాయర్ పెలికాన్లు, పెయింటెడ్ స్టార్క్స్, ఓపెన్ బిల్ స్టార్క్స్ అనేక రకాల బాతులకు నిలయం. హైదరాబాద్ సమీపంలో ఉన్న అమీనాపూర్ సరస్సుకు శీతాకాలంలో సైబేరియా, ఇతర దేశాల నుంచి వలస పక్షులు వస్తూ ఉంటాయి. వరంగల్ జిల్లాలో అయితే ఆ పాకాల సరస్సు చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ అనేక రకాల స్థానిక పక్షులతో పాటు వలస పక్షులు కూడా కనిపిస్తాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఈ చెరువు కూడా వలస పక్షుల రాకతో కళకళలాడుతూ ఉంటుంది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: మన జనరంజన్.
1: పక్షి ఎగరడమే మహాద్భుతం అనుకుంటే, అసలు దారి తెన్ను కానరాని విశాల ఆకాశంలో తమకు మాత్రమే కనిపించే మార్గాల్లో, తమకు మాత్రమే తెలిసిన సుదీర ప్రదేశాలకు వేలాది మైళ్ళ దూరాలు అలు పెరగకుండా వలస ప్రయాణాలు చేయటం అద్భుతానికి మించిన విశేషం అని చెప్పచ్చు. వాటికి మళ్ళా ఆస్తులు అంతస్తులు లేవండి. తోవలు రహదారులు ఉండనే ఉండవు. చుక్కానులు మార్గదర్శకాలు కూడా లేవు. హద్దులు సరిహద్దులు లేవు. ప్రహరీలు ప్రాంతాలు లేవు. చివరికి కూటి కోసమో గూటి కోసమో ఖండాంతరాలు దాటినా కొత్త ప్రదేశంలో పాగా వేసి ఆక్రమించుకొని స్థానిక జాతులు ప్రమాదానికి గురిగా మారవు. అటువంటి వలస పక్షుల సంరక్షణ అనేది కేవలం పక్షులను కాపాడటం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం కూడా. మన చిన్న ప్రయత్నం కూడా వాటి మనుగడకు ఎంతో సహాయపడుతోంది. అటువంటి అద్భుతాలను ఆదుకోవలసింది మనందరమే కదా. అందుకని పక్షులని అస్సలు ఇబ్బంది కలిగే పర్యావరణాన్ని ప్రోత్సహించకూడదు. వాటిని మనం సంరక్షించే పర్యావరణాన్ని ప్రోత్సహించాలి. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రాంట్ హైదరాబాద్. ఇవాళ మహారాణా ప్రతాప్ జయంతి. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో 27 పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం. అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేఖరి ప్రశ్నించాట, మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుపట్టడం లేదని అన్నట. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏమంటే, శక్తివంతమైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తి గల భారతీయ రాజు చరిత్రను చదివాను. అతని జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్ధ నీతి ప్రయోగాలతో విజయం సాధించాను అన్నాడు. ఎవరా భారతీయ రాజు అని విలేకరి అడిగితే వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి, అతడే రాజస్థాన్లోని మేవాడ్ వీరుడు మహారాజు రాణా ప్రతాప్ సింగ్ అని గర్వంగా ప్రకటించాడు. మహారాణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పేటప్పుడు అతడి కళ్ళల్లో వీరత్వం తొణకిసలాడింది. అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారమని అన్నాడు. కాలక్రమంలో వియత్నాం అధ్యక్షుడు చనిపోయిన తర్వాత అతడి సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడి ఇదని రాసిపెట్టారట. కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకు విచ్చేశాడు. దేశంలోని గొప్పవారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయనకు మొదట గాంధీ సమాధి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట ఇలా చూపించేటప్పుడు వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ ఉంది అని అడిగారట. ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారత అధికారి ఉదయపూర్లో ఉందని తెలిపాడు. ఆయన ఉదయపూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడ నుంచి పిడికెడు మట్టిని తీసుకుని తన బ్యాగ్లో వేసుకున్నాడు. దీన్ని గమనించిన భారత అధికారి మట్టిని బ్యాగ్లో ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగాడు. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మనిచ్చింది, అందుకే దీన్ని తీసుకెళ్లి మా దేశంలో మట్టిలో కలుపుతాను. ఇలాంటి రాజు ప్రేరణతో ఇక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారని, మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ రాజని అన్నాడు. రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్ 1540 మే 9వ తారీఖున రాజస్థాన్లోని కుంభల్లో జన్మించాడు. 1568లో మేవాడ్ పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణా 1597 వరకు పరిపాలించాడు. గొప్ప చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొన్న అక్బర్ ఈ సమయంలో ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వాతంత్ర్యం ఆత్మగౌరవం కోసం నిరంతరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్ ఏనాడు తలవంచలేదు. మహారాణా ప్రతాప్ ఒకసారి తలదించి తన కాళ్ల మీద పడితే సగం హిందుస్థాన్ రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే దాన్ని తుచ్చమైందిగా తిరస్కరించారట రాణా ప్రతాప్. ఒకసారి భారత పర్యటన కోసం అబ్రహం లింకన్ సిద్ధమవుతుండగా తన తల్లిని తిరిగొచ్చేటప్పుడు తీసుకురావాలని అడిగాడు. ఏమి తీసుకురావాలని అడిగాడు. దానికి ఆమె రాజస్థాన్లోని మేవాడ్ నుంచి పిడికెడు మట్టి తీసుకురా, అక్కడి రాజు ఎంత విశ్వాసపాత్రుడిగా ఉండేవాడంటే సగం దేశాన్ని ఇస్తామని ప్రలోభపెట్టినా తన మాతృభూమినే కోరుకున్నాడు కానీ స్వార్థపడలేదని చెప్పిందట. అయితే కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దయింది. ఈ విషయాలు బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యుఎస్ఏలో పేర్కొన్నారు అని చెబుతారు. అదండి, అటువంటి మహాత్ముడు పుట్టిన దేశం మనది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.
1: అడ్మిషన్స్ ఓపెన్ అట్ బంకట్లాల్ భద్రకాళ

0: ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 9 గంటల వస్తుంది. మరికొద్దిసేపట్లో వార్తా ముఖ్యాంశాలు.
1: సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుజరాత్ రాష్ట మంత్రి జీతూభాయ్ వాఘాని తెలియజేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్టంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను వెంటనే ప్రారంభించాలని డీఎంకే అధ్యకుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కోరారు. మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీటిల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐకు ప్రాధాన్యత ఇస్తూ జీవనోపాధికి ఉపయోగపడే శిక్షణ అందించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల విద్యార్థుల తరహాలో మైనార్టీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలియజేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీయుల్లాతో కలిసి సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ పనులపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయాలు వేగవంతం చేసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచాలని కమిషనర్ సృజన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణల తొలగింపు ముమ్మరం చేయాలని, పారదర్శకమైన పౌర సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అన్ని జోన్లలో పనుల గడువు, పారదర్శకతను మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియలో దివ్యాంగుల సంక్షేమ చట్టం 2016 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. 70% పైగా శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగ ఉద్యోగులకు సాధారణ బదిలీల్లో మినహాయింపు లేదా వారు కోరుకున్న పోస్టింగ్ను ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మీరు వింటున్నారు వైబ్రాంట్ హైదరాబాద్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్ పై. ఇవాళ మనకి గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి కూడా ఉందండి. మానవులు పుడతారు, చనిపోతారు, కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. తమ జీవితాన్ని ఫలంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిలో తరతరాలుగా నిలిచిపోతారు. వీరిని మృతుంజీవులు అని అంటారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. గోపాలకృష్ణ గోఖలే 9 మే 1866 బాంబే ప్రెసిడెన్సీ, ప్రస్తుతం మహారాష్ట్రలోని కొతాలుక్లో జన్మించారు. వాళ్ళది పేద కుటుంబం, కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనకు ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను ఏర్పాటు చేశారు. ఆ విద్యతో బ్రిటిష్ ప్రభుత్వంలో ఏదైనా గుమస్తాగానో చిరుద్యోగిగానో స్థిరపడతాడని వారి ఆలోచన. కళాశాల విద్యను అభ్యసించిన మొదటి తరం భారతీయుల్లో గోఖలే ప్రముఖుడిగా చెబుతారు. 1984 ఎఫిన్స్టోన్ కళాశాల నుంచి విద్యను పూర్తి చేశారు ఆయన. ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసించడం వలన ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే కాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నాడు, పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని ఆకళింపు చేసుకున్నాడు. జాన్ స్టూవర్ట్ మిల్, ఎడ్మండ్ బర్క్ లాంటి తత్వవేత్తల భావనలను అమితంగా అభిమానించేవారు ఆయన. భారతదేశానికి లభించిన వజ్రం, మహారాష్ట్ర ఆణిముత్యం, గోఖలే అన్న బాలగంగాధర్ తిలక్ మాటలు అక్షరసత్యాలండి. స్వాతంత్ర సమరయోధినిగా, నాయకునిగా, ఆర్థికవేత్తగా పలువురిని ప్రభావితం చేశారు గోఖలే. అంతటి ఉన్నత వ్యక్తిత్వం కలవారు కనుకనే మహాత్మాగాంధీ వంటి వారు గోఖలే వారిని తమ రాజకీయ గురువుగా పేర్కొన్నారు. 1905 బెనారస్లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన గోఖలే నాటి ప్రసంగం నేటి అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటిగా కీర్తించబడుతోంది. విదేశాల్లో ఉన్న భారతీయ హక్కుల సాధన పట్ల గోఖలే గారు శ్రద్ధ చూపేవారు. అటువంటి సమయంలో గోఖలేకి దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించిన గాంధీ పరిచయం అయ్యారట. వారి ఉద్యమానికి ఆయన పరిపూర్ణ మద్దతునిచ్చారు. తర్వాత వారిద్దరూ పరిచయం నిలబడి గురు శిష్యుల బంధం కావడం జరిగింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గోఖలే గారు ఫిబ్రవరి 19, 1915 పరమపదించారు. బ్రిటిష్, భారత ప్రభుత్వాలు గోపాలకృష్ణ గోఖలేను భారతదేశ తరపు ప్రతినిధిగా భావించాయి. భారతీయ పాశ్చాత్య సంస్కృతుల మధ్య సమన్వయకర్తగా నిలిచిన గోపాలకృష్ణ తన తరంలోనే ఇతర నాయకుల కంటే భిన్నంగా ఉండేవారు. ఈ విభిన్న వ్యక్తిత్వమే గాంధీ లాంటి వారిని ఆకట్టుకుని తమ గురువుగా భావించేలా చేసిందనుకుంటా. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. 9:10 సరిగ్గా బ్రాడ్కాస్ట్ ఆఫ్ ద 29th ఎపిసోడ్ ఆఫ్ న్యూ పాడ్కాస్ట్ సిరీస్ పీపుల్స్ పద్మ ఆన్ ఆకాశవాణి. కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది, తప్పకుండా వినండి, వింటూ ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ వైబ్రాంట్ హైదరాబాద్. ఇవాళ బర్త్ యానివర్సరీ ఆఫ్ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. తిథి ప్రకారం అయితే ఇవాళ చేసుకుంటారు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరవశించేవారాయన. కథలంటే చెవి కోసుకునే రవీంద్రుడు సామాన్య దుస్తులతో నిరాడంబరంగా పెరిగారు. బాల్యంలో ఇంట్లోనే 4 గోడల మధ్య ఉండాల్సి రావడంతో ఆయనకు బయటి ప్రపంచం చాలా అద్భుతంగా తోచేది. ప్రపంచం ఒక రహస్యమని, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని కుతూహలపడేవాట. పాఠశాలకు వెళ్ళడానికి ఇష్టపడని ఠాగూర్ ఇంటి దగ్గరే విద్యను అభ్యసించారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీష్ను అభ్యసించేవారు. ఆదివారాల్లో సంగీతం, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకునేవారు. బెంగాలీతో పాటు ఆంగ్ల భాషల్లోనూ పట్టు సంపాదించిన రవీంద్రుడు కాళిదాసు, షేక్స్పియర్ రచనలు ఎక్కువగా ఇష్టంగా చదివేవారట. ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్కు వెళ్లిన రవీంద్రుడు ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై మరింత అభిరుచి పెంచుకున్నారు. సాహితీవేత్తల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలు, సంగీత కచేరీలకు హాజరై ఆంగ్ల సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఆకళింపు చేసుకున్నారు రవీంద్రుడు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రాంట్ హైదరాబాద్.

ఎస్ బస్ ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్, 9:30 దాటి 54 సెకండ్లు, స్టూడియోలో టైం. అయితే ఇంగ్లాండ్కి చేరిన తర్వాత రవీంద్రుడు అక్కడ తన అనుభవాలను స్నేహితుడు భారతికి లేఖల్లో రాసేవారు. ఇంగ్లాండ్లో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని విశ్వకవి రచించారు. విర్గరేర్ స్వప్నభంగ, సంగీత ప్రభాత అనే భక్తి గీతాలను కూడా ఆయన రాశారు. రవీంద్రుని రచనలో గీతాంజలి చాలా గొప్పదండి. బెంగాలీ భాషలో రచించిన భక్తి గీతాలను గీతాంజలి పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు ఆయన. తర్వాత దీన్ని అనేక ప్రపంచ భాషల్లోకి తర్జమా చేశారు. ప్రపంచ సాహిత్యంలో ఇది ఒక గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలు, సకల సృష్టిని ప్రేమానుభావంతో చూసి శ్రమ గొప్పదని సూచించే మహత్తర సందేశం ఈ గీతాంజలిలోని ముఖ్యాంశం. ఈ రచనకే 1913 సాహిత్యంలో నోబెల్ బహుమతి అందింది. విశ్వకవి అనే బిరుదుని సాధించి పెట్టింది కూడా ఇదే. అంతేకాదు, నోబెల్ పొందిన తొలి భారతీయుడుగానే కాదు, ఏషియాలోనే తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు ఆయన. రవీంద్రుడు కేవలం రచయితగానే కాదు, చిన్నారుల హృదయాలను వికసింపజేసి ప్రాచీన గురుకులాల తరహాలో శాంతినికేతన్గా ప్రసిద్ధిగాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఆయన. 5 విద్యార్థులతో ఆరంభించిన విశ్వభారతి క్రమంగా విస్తరించి ఉపాధ్యాయుల ఇళ్లలో విద్యార్థులు భోజనం చేసేవారు. ప్రాతకాలంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ గదులను తామే శుభ్రం చేసి స్నానం చేయటం, ప్రార్థనలు చేయటం, నియమిత వేళ్లకు నిద్రపోవటం వాళ్ళ దినచర్యగా ఉండేది. ఆరోగ్యం, పరిశుభ్రత, వాక్కుశుద్ధి, పెద్దలను గురువులను గౌరవించడం ఇక్కడ నేర్చుకునేవారు. 1919 కళాభవన్ను స్థాపించి విద్యార్థులకు విభిన్న కళలను నేర్పించారు ఆయన. గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని భావించిన రవీంద్రుడు శ్రీనికేతాన్ని నెలకొని గ్రామ పరిపూర్ణ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: Yes, बस ఇది ఆకాశవాణి FM 101.9 MHz మనం రవీంద్రుడు కవీంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం. మొదట రవీంద్రుడు వాల్మీకి ప్రతిభ అనే నాటకాన్ని రచించిన విశ్వకవి ఆయన. తర్వాత అనేక నాటకాలు రాశారు. రవీంద్రుడి కళ నుంచి జాలువారిన చిత్రాంగద నాటకం ఆయనకు మంచి పేరు తెచ్చింది. ప్రకృతి ప్రతీక అనే నాటకంలో ప్రపంచాన్ని విడిచిపెట్టిన సన్యాసి కథను వర్ణించారు. కచదేవయాని, విసర్జన, శరదోత్సవ్, ముక్తధార, నటిర్ పూజ మొదలగు అనేక నాటకాలు విశ్వకవి రచించారు. మతాలు వేరైనా పరస్పర స్నేహంతో కలిసి మెలిసి ఉండాలనే సాంఘిక ప్రయోజనం, సందేశ మిళితమైన ఘోర నవలను రవీంద్రుని కీర్తిని మరింత ఇనుమడింపజేసింది అని చెప్పొచ్చు. రవీంద్రుడికి ముందు నుంచి జాతీయ భావం ఎక్కువ. హిందూ మేళాలో దేశభక్తి గీతాలను పాడుతూ జాతీయ భావాలను ప్రచారం చేశారు ఆయన. పృథ్వీరాజ్ పరాజయం గురించి ప్రబోధాత్మక పద్య నాటకాన్ని రచించారు. బాలగంగాధర్ తిలక్ను బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించినప్పుడు రవీంద్రుడు తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జాతీయ నిధికి విరాళాలు సేకరించారు. ఇక 1896 జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరాన్ని తొలిసారి ఆలపించారు. రవీంద్రుడు రాసిన జనగణమన జాతీయ గీతంగా ప్రకటించే ముందు వందే మాత్రం జనగణమనలపై దేన్ని ప్రకటించాలని సుదీర్ఘ చర్చ జరిగింది. చాలా తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి జనగణమన ఇదే పై చేయి అయింది. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz పై వైబ్రాంట్ హైదరాబాద్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం. తిథి ప్రకారంగా ఇవాళ జయంతి ఉత్సవం అయినది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అంటే ఆ తర్జన భర్జనల తర్వాత రవీంద్రనాథుడి జనగణ మననే ఖరారు చేశారు. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన జనగణ మనను జాతీయ గీతంగా, వందే మాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించారు. అదే సమయంలో రెండు సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాదు, బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనా బంగ్లా కూడా రవీంద్రుడి కలం సృష్టే. తొలిసారిగా 1875లో జరిగిన హిందూ మేళాలో తన పద్యాలను గానం చేసి ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశారు ఠాగూర్ గారు. ఆనంద్ బజార్ పత్రిక ఆ పద్యాలను ప్రచురించి రవీంద్రుడికి అద్భుతమైన ప్రచారాన్ని కూడా ఇచ్చింది. కేవలం కవిత్వమే పరమావధిగా పెట్టుకున్న కొడుకును మార్చాలంటే పెళ్లి ఒక్కటే మార్గమని తలంచిన తండ్రి దేవేంద్రనాథ్ 1883లో రవీంద్రుడికి వివాహం చేశారు. ఆ తర్వాత తన వ్యవసాయ బాధ్యతలను కూడా అప్పగించారు. పొలంలోని రైతు కూలీలు గడుపుతున్న దుర్భర జీవితాన్ని చూసి చలించిపోయారు ఠాగూర్. వారి జీవితాలు బాగుపడటానికి ఎంతో సహాయం చేశాడు. రవీంద్రుడు తన రచనల ద్వారా తన మాతృభూమికి దాస్య విముక్తి కలిగించడానికి నిరంతరం పాటుపడ్డారు. అనేక దేశభక్తి గేయాలు, కవితలు, ప్రసంగాల ద్వారా దేశ స్వాతంత్ర్యం గురించి తనవంతు కృషి చేశారు. జాతీయవాదానికి సరైన అర్థాన్ని భారత్ ఎన్నడూ తెలుసుకోలేదని రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నారు. జాతీయవాదం పేరిట వెలువడ్డ ఓ పుస్తకంలో పాశ్చాత్య దేశాలు, జపాన్, భారత జాతీయవాదం గురించి ఆయన చేసిన ప్రసంగాలు, రచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవాళ అంత గొప్ప మహనీయుని జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాము. వింటూ ఉండండి, ఇది ఆకాశవాణి FM 101.9 MHz.

0: అదండి, ఇవాళ మన ఫస్ట్ ట్రాన్స్మిషన్. థ్యాంక్స్ ఫర్ స్టే ట్యూన్డ్ ఇన్. అండ్ యు నో వాట్, స్టూడియోలో ఆల్రెడీ నెక్స్ట్ ఆర్జే జాగృతి అండ్ ఆమె ఎక్కువ ఆర్జే బాంధవి ఆల్రెడీ స్టూడియోలో ఉన్నారు. సో మీరైతే కంటిన్యూస్గా వింటూ ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగా హెడ్స్. ఫన్ ఫ్రూలిక్ అండ్ హ్యాపీనెస్.
1: బొక్కలు చూస్తే హుషారు ఏంటంటో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు విమర్శించారు. నేరాలు పెరుగుతున్నా పట్టించుకోకుండా పోలీసు యంత్రాంగాన్ని కేవలం రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్షాలను వేధించడానికే వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్నాథన్కు మద్దతు లేఖ అందజేశారు. లోక్ నివాస్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30వ తేదీతో ముగియనుండటంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో జీరో షాడోడే ఏర్పడనుంది. 12:12 హైదరాబాద్లో జీరో షాడోడే ఏర్పడుతుంది. కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువులు నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి శుక్రవారం లేఖలు రాసింది. టౌన్ ప్లానింగ్ పనులపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయాలు వేగవంతం చేసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచాలని కమిషనర్ సృజన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణల తొలగింపు ముమ్మరం చేయాలని, పారదర్శకమైన పౌరసేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకెన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11:00 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి, సాంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుజరాత్ రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని తెలియజేశారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ కు మద్దతు లేఖ అందజేశారు. లోక్ నివాస్ లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాష్ట రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి పాల్గొనే సభకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30వ తేదీతో ముగుస్తుండటంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడనుంది. మధ్యాహ్నం 12:12 హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడుతుంది. సూర్యుడి కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువుల నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ, ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి నిన్న లేఖలు రాసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
2: Oh man, look at that girl right there. Goodness gracious. Oh, that girl fine, man. Look at the, oh, she's just too fine. She knows she fine too.
3: She is banging.
2: Oh, she's off the hook.
3: She looks good.
2: Oh.
3: You're right.
2: And I bet you can't nobody get that girl.
3: Chris, I can get her.
2: You can't get that girl. Mike, I guarantee you can't get that girl.
3: Watch me get that girl.
2: I bet you never, Neverland, you can't.
3: I can get her.
2: All right, come on in. Come on.
3: Watch.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: గారే గారే
1: తరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే గారే
1: సూరకి తరది ఇన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలదే.

0: एक और कॉलर हमारे साथ जुड़ने के लिए तैयार है. हेलो.
1: वेरी वेरी वेरी वेरी वेरी गुड आफ्टरनून मैडम श्रीनिवासराव मलकपेटम्मा
0: గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? ఎండలో
0: బాగున్నానండి, థ్యాంక్ యూ.
1: మీరైతే హాయిగా ఏసీలో ఉంటారు, మాకైతే అన్నింటిలో బయట తిరుగుతాం చేయటం కాబట్టి ఆటోమేటిక్ గా ఎండల నుంచి తప్పించుకోవడం ప్రాబ్లమే.
0: చాలా ప్రాబ్లం, హైడ్రేటెడ్ గా ఉండండి, వాటర్ తాగండి.
1: కాబట్టి మేడం
0: చెప్పండి,
1: మీ వాయిస్ లోగా వస్తుంది కాబట్టి నాకు సరిగ్గా అర్థం కాల, ఇప్పుడు ఒకసారి కరెక్ట్గా చెప్పమ్మా.
0: టాపిక్ ఏంటంటే హైదరాబాద్ లో చాలా ఫేమస్ కాని ప్రదేశం, కానీ మీకు ఇష్టమైనది. ఫేమస్ కాదు, అండర్ రేటెడ్, చాలా అసలు ఫేమస్ కాదు, కానీ మీకు ఇష్టమైనది, మీరు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు, అలాంటి ప్లేస్ ఒకటి ఏమన్నా అంటే చెప్పండి.
1: అంటే కంపల్సరీగా నాకైతే ఇష్టమైనది చార్మినార్ అమ్మ.
0: ఓ, క్లాసిక్.
1: ఎందుకంటే చార్మినార్ లో మా ఆడవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళచ్చు, ఎందుకంటే గాజులు గీజులు దొరుకుతాయి, చేస్తాయి. అసలు పైకి కూడా ఇవాళ రేపు ఏమిటి ఏమైపోయిందంటే పైకి కూడా పంపిస్తున్నారు. పైకి వెళ్ళి కూడా చూడొచ్చు, పైకి వెళ్ళి చూసుకోవచ్చు. చార్మినార్ అంటే ఎన్నో ఏళ్ళకి వెళ్ళి కాబట్టి కంపల్సరీ అదొక మాన్యుమెంట్ ఉంది కాబట్టి దాన్ని కంపల్సరీగా అంటే దగ్గరలో మాకు ఇది మలక్పేట నుంచి బస్సు ఎక్కినా గానీ బస్సు అక్కడ దాకా వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ నుంచి ఈజీగా వెళ్ళటానికి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో చార్మినార్ ఇస్ వెరీ గుడ్, ఎందుకంటే అది ఎన్నో ఏళ్ల క్రితం 108 ఇయర్స్ కింద కట్టింది. 1908 లో కట్టారనుకుంటా మోస్ట్ ఆఫ్ నేను, ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ నీళ్లు వచ్చాయో దాన్ని కాపాడుకోవడానికి కోసం, దాన్ని తగ్గడానికి కోసం అని చెప్పి ఆయన కోరుకుంటే అది ఏదో ఒక మాన్యుమెంట్ కట్టిస్తానంటే ఆ చార్మినార్ అట్లా కట్టడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మనం చూడాల్సిన ప్లేస్ అదొకటి ఉంది. తర్వాత గోల్కొండ కూడా బాగా ఉంటుంది, కానీ ఇప్పుడు వెళ్ళటం కొంచెం కష్టమేనమ్మా. అంటే పైకి పైకి వెళ్ళాలంటే చాలా కొంచెం బాగా కష్టంగా ఉంటుంది. కాబట్టి చార్మినార్ ఈజ్ వెరీ గుడ్ అండ్ యూ కెన్ సీ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ ఆల్సో యూ కెన్ సీ అండ్ కమ్ బ్యాక్.
0: ఓకే అండి,
1: ఓకే అమ్మా,
0: థ్యాంక్ యూ
1: వెరీ మచ్ అమ్మా,
0: థ్యాంక్ యూ ఫర్ కాల్,
1: థ్యాంక్ యూ వెరీ మచ్. మా
0: ఎస్, సో చార్మినార్ 1591లో బిల్డ్ చేశారు సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో శ్రీనివాస్ గారు అన్నట్టుగా మాన్యుమెంట్స్, మన హైదరాబాద్లో ఉన్నాయి, మనం చెరిష్ చేసుకుంటాం.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కన్నా తీయగా, చక్కెర కన్నా ఇంకా తీయగా, చెరుకు గడకన్నా మధురంగా నా గొంతు మీకు వినిపిస్తుంటే, చక్కని భోజనం ఆస్వాదిస్తే ఇంకెంత బాగుంటుంది. సూపర్ కదా, మీరు మధ్యాహ్నం భోజనం చేసి నా కోసం ఎదురు చూస్తున్నారు. రేపటి అమ్మలు అంటే రేపటి మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారా? అమ్మ కావలసిన వాళ్ళు, అమ్మైన వాళ్ళు, అమ్మ అని నోరారా పిలుచుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నోరారా పిలిచిన పలకని వాడన మనసున మమతలున్న మనిషిని కానా. అక్కగా, చెల్లెగా, వదినగా, అన్నగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది. ఇక్కడ అన్న తమ్ముడు అనే పాత్రలు అంటే ఇంట్లో ఎవరు లేరనుకోండి, ఆ పాత్ర కూడా ఆవిడ తీసుకుంటుంది. అందుకే మహిళా మనందరూ కూడా, అమ్మలుగా ఉన్న వాళ్ళందరూ కూడా, ఆడపిల్లగా ఉన్న అగ్గిపుల్లగా కాని అందరి వరకు కూడా ఏం చెప్తారు, మదర్స్ డే శుభాకాంక్షలని, మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పొచ్చు. అదే ఒక్క కోయిల తొందరపడి ముందే కూసిందంటారు కదా, రేపటి రోజు జరుగుతుంది. ఈరోజే ఎందుకంటే ఒక్కసారి గుర్తు చేస్తున్నా, చాలామంది ఆడపిల్లలు కానీ మర్చిపోతుంటారు కదా, అబ్బాయిలు కూడా మర్చిపోతూ ఉంటారు. అందుకోసం వాళ్ళకి చిన్న హింట్ గుర్తిస్తే ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి, అసలు తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చింది, పిండి వంటలు ఏంటి, సర్వపిండి ఎందుకు అంటారు, తెలంగాణ అంటే ఉర్దూతో మిక్స్ అయిపోయి ఉంటుంది, అలాంటి బోల్డంత కిచడీని నమస్తే, హలో, ఆదాబ్ అంటూ ముందు ఆర్జే చెప్పేశారు. నెక్స్ట్ నేను చాలా విషయాలు చెప్తా, నేనే మీ వేణువు. ఈ అబ్బాయి చాలా మంచోడు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులమయ. నేనే మీ వేణువు ఇలా పలకరిస్తున్న వేళ ముత్యాల నగరపు మాధుర్యం బిర్యానీ పరిమళం ఎంత బాగుంటుంది కదా. చార్మినార్ చరిత్ర, దక్కని హుర్దూ తీదనం, ఇదే మన ఏంటనుకున్నారు హైదరాబాద్ స్పెషల్. ముత్యాల మెరుపులతో మనసును మైమరిపించే మహానగరం చార్మినార్ నీడల్లో చరిత్ర శ్వాసించే అనుభూతి. ఇరాని చాయ్ ఆహా, ఆవిర్లో స్నేహాల సువాసన కలిసిన చోటు. బిర్యానీ పరిమళంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న రుచుల రాజ్యం. దక్కని హుర్దూ మాధుర్యంలో మాటలకే సంగీతం పుట్టే నేల. రాత్రి వేల వెలుగులతో నక్షత్రాల మెరిసే వీధుల వినాల ఆకాశం. నిజాం వైభవం ఇంకా గాల్లో వినిపించే నగర గౌరవం. పాత బస్తీ భావోద్వేగం కొత్త నగర కలల కలయిక. సంస్కృతి సౌహార్ద్యం సాంప్రదాయాల సంబరమే ఈ హైదరాబాద్ స్పెషల్. హైదరాబాద్ అంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మతాల మ్యూజియం. హిందూ ముస్లిం అలా చెప్పకుండా చాలామంది కూడా బాయి బాయి అంటూ పలకరించుకునే మహానగరంలో బోల్డన్ విషయాల గురించి నేనే చెప్తా. ఏమంటారు, వింటున్నారు కదా, నాకు తెలుసు ఈ సమయంలో మీరు వింటారని. 2 to 6 కాదు, ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు కూడా కంటిగా 24/7 మీకోసం బోల్డని మాటలు అండ్ పాటలు. ఎస్, 100% ఇది నిజం, దీనికి మీరే సాక్ష్యం, ఎందుకంటే మీరు వింటున్నారు కాబట్టి. అర్థమైంది కదా, వింటూ ఉండండి రెయిన్బో 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: FM Rainbow 101.9
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాద్ కాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ ఇందులో స్పెషల్ అంటూ ఉంటుంది కదా, మనకు బాగా ఇష్టం భోజన ప్రియులు అంటే తిండి పోతులు అనకండి. ఎస్, తెలంగాణ పిండి వంటలు అంటే కేవలం రుచులు కావు, అవి పొయ్యి మంటలపై అమ్మ చేతి ప్రేమ కాల్చిన జ్ఞాపకాలు, రొట్టెపై నెయ్యి జారిన ప్రతిసారి ఇంటి మమకారం పరిమళించిన కథలు, చకినాల చుట్టల్లో పండగల సందడి, తిరిగి ఆనంద వలయాలు, సర్వపిండి చిటపటల్లో గ్రామీణ జీవన సంగీతం వినిపించే మాధుర్యం, గారెల బంగారు రంగులో సంక్రాంతి ఉదయాల వెలుగు మెరిసిన క్షణాలు, చెక్కుడిల కరకరల్లో బాల్యపు అల్లర్లు మళ్ళీ నవ్విన జ్ఞాపకాలు, జొన్నరొట్టె ఆవిరిలో కూడా బోల్డన్నీ ఉంటూ ఉంటాయి. అంటే ఒకటా రెండా, ఎన్ని రుచులు మనకి. గ్రామీణ జీవన సంగీతం వినిపించే మాధుర్యం, గాలిల బంగారు రంగులో సంక్రాంతి ఉదయాలు వెలిగిన మెరిసిన క్షణాలు, జొన్నరొట్టె ఆవిరిలో నేల వాసన, రైతు చెమట, జీవన గౌరవం కలిసిన భావం. ఈ వంటలన్నీ కడుపును నింపే పదార్థాలు కాదు, తరాల్ని కలిపే అనుబంధాలు. అందుకే తెలంగాణ పిండి వంటలు రుచులు రూపం కాదు, సంస్కృతికి సజీవ సంతకం. ఏమంటారు, నిజమే కదా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యారు.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వెన్నెల రాత్రి అంటే అందరికీ ఇష్టం. వెన్నెల ఆడపిల్ల కూడా అంతే అందంగా ఉంటుంది. ఎస్, కానీ ఈ మండు టెండర్లో ఏసీ కార్లో వెళ్తే ఎలా ఉంటుంది? లోపల చల్లగా ఉన్న బయట వాళ్ళని చూసి అబ్బా పాపం అనిపించేస్తుంది కదా. కానీ ఎక్కువ దూరం వెళ్ళకండి. ప్రయాసం, ఆయాసం, అలసట, మంచినీళ్ళు, చెమట, ఎండ, దుమ్ము, ధూళి వీటిని కొంచెం పక్కన పెట్టనా? ఇందాక రుచి చూపించావు కదా, ఎంత బాగున్నాయో అనిపించింది. అలాంటి రుచి ఎక్కడ దొరుకుతుంది? మన తెలంగాణలోనే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక రుచి ఉంటుంది. ఒక్కో పిండి వంట వెనక ఒక నేల సంతకం ఉంటుంది, నేల వాసన ఉంటుంది, ఒక పండగ జ్ఞాపకం, ఒక కుటుంబ అనుబంధం.

దాగి ఉంటుంది. కరీంనగర్ వెళ్ళామనుకోండి, అయ్యో కనిగిరి మగర్ ఆడపిల్లందరూ కూడా చక్కగా ఇంటికి తీసుకొచ్చేస్తారండి, ఏంటంటారా సకినాలు. సంక్రాంతి సంబరాల్లో ఇంటి ముంగిట ప్రేమగా పేర్చే బంగారు వలయాలు, నువ్వుల సువాసనతో పండగ ఆనందాన్ని గుర్తు చేసే వంటకం. కరీంనగర్ అబ్బాయిని కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, మన ఇంటికి పొలోమంటూ బోల్డ్ అని పండగ అప్పుడల్లా కూడా సకినాలు ఇంటికి వచ్చేస్తాయి. పిండి వంటలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఈ సకినాల్ని బియ్య పిండితోనే చేస్తారు, కానీ ఆ నేర్పరి నైపుణ్యం 2 వేళ్లతోనే రంగరించి ముగ్గు వేసినట్టుగా రౌండ్గా చక్రాల్లాగా విష్ణు చక్రంలాగా చేస్తారు. అందులో నువ్వులు వేస్తారు, కొంచెం పుటపుటలాడుతుంటాయి, కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి దానికి చక్కగా పచ్చళ్ళు పెట్టుకొని తింటారు. వెజ్ నాన్ వెజ్ ఏది కావాలంటే అది, ఇష్టమే ఇష్టం.

అప్పుడల్లా కూడా సకినాలు ఇంటికి వచ్చేస్తాయి. పిండి వంటలు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారో తెలుసా, సకినాల్ని బియ్య పిండితోనే చేస్తారు. కానీ ఆ నేర్పరి నైపుణ్యం 2 వేళ్లతోనే రంగరించి ముగ్గు వేసినట్టుగా రౌండ్గా చక్రాల్లాగా విష్ణు చక్రంలాగా చేస్తారు. అందులో నువ్వులు వేస్తారు, కొంచెం పుడిపడలాడుతుంటాయి, కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి దానికి చక్కగా పచ్చళ్ళు పెట్టుకొని తింటారు. వెజ్ నాన్ వెజ్ ఏది కావాలంటే అది, ఇష్టమే ఇష్టం. మీ పళ్ళకి పని చెప్పాలి కానీ నవ్వులతోనే ఉండాలన్నమాట. అయితే వరంగల్ వెళ్ళామనుకోండి, సర్వపిండి బాగా ఫేమస్, దాన్నే తప్పేల చెక్క అంటారు. ఇప్పుడు చాలామంది స్నాక్స్ వాడుతున్నారు, కానీ ఒకప్పుడు స్నాక్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇంటికి స్కూల్ నుంచి రాగానే బియ్యం పిండితోనే ఒక సర్వకి అట్లా అట్లా అంటే అక్కడక్కడ బొట్టులాగా పెట్టి దాంట్లో నూనె పోసి సర్వపిండి చేసేస్తారు. అదే అండి ఒక రకమైన వంటకమే, అంతే, వెరీ సింపుల్. మట్టి పొయ్యి మీద నెమ్మదిగా కాలే సర్వపిండి గ్రామీణ జీవితపు చిటపటల సంగీతంలా ఉంటుంది. ఇక నిజామాబాద్ వెళ్ళామంటే జొన్న రొట్ట, రైతు చెమట వాసన కలిసిన ఆహారం పల్లె గౌరవాన్ని కడుపు నిండా తినిపించే సాంప్రదాయం. ఇక ఖమ్మం మాదే అండి, కళాకారుల గుమ్మం. ఖమ్మం అంటే కిల్లా గుర్తొస్తుంది, స్తంభాతి గుర్తొస్తుంది. అక్కడ విశేషాలు ఏమంటే అక్కడ బాగా చేస్తారు చెకోడీలు. కరకరలాడే ప్రతి ముక్కలో బాల్యపు అల్లర్లు దాగి ఉంటాయి. ప్రయాణాల్లో తప్పక గుర్తొచ్చే రుచి ఖమ్మం అంటే అది బాగా ఫేమస్ అండి. ఖమ్మం అంటే రవ్వ పులిహోర కూడా బాగా ఫేమస్. మా రాధమ్మ ఇంట్లో రవ్వ పులిహోర బాగా చేస్తారు. శ్రవణ్, శ్రేయ, నేను, లక్ష్మీనారాయణ అందరూ ఈక్వల్గా, అసలు టన్నులు కొద్ది అంటారా, కంచాలు కంచాలు తినేస్తాం. అది కూడా బాగా ఫేమస్ మా ఇంట్లో. అది అనమాట విషయం. ఇక మహానగర్ వెళ్ళామనుకో, రాగి సంకటి నాటు వంటలు, సాధనతోనే ఆరోగ్యం దాచుకున్న పల్లె జీవన శైలి. ఆదిలాబాద్ వెళ్తే మక్కజొన్న రొట్టె, గిరిజన సంస్కృతి మట్టి వాసనతో కలిసిన ప్రకృతి రుచి. మొక్కలు అంటారు కదా, అదే మొక్కజొన్న కంకులు అండి. దాంతో తీయగా అప్పలు చేసుకోవచ్చు, తర్వాత కారం వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కారం అప్పలు చేసుకోవచ్చు, ఇంకా రొట్టె చేసుకోవచ్చు. ఎండి ఉన్నాయనుకోండి పిండి పట్టుకొని చేసుకోవచ్చు, రవ్వతో చేసుకోవచ్చు. అబ్బా చెయ్యాలి కానీ ఇంకెన్ని ఫేమస్ తెలుసా. ఇక హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్ అంటే ఏంటో తెలుసా, ఉస్మానియా బిస్కెట్ అండి, ఇరానీ చాయ్. ఈ రెండు జంట నగరాల్లాగా జంటగా ఉంటాయి, ఎప్పుడు విడదీయరాదు. ఇరానీ చాయ్ ఏంటంటే వెంటనే ఇరానీ బిస్కెట్లు తీసుకొచ్చి పెట్టేస్తారు టేబుల్ పైన, ఎన్ని కావాలన్నా తింటే, కొంచెం ఉప్పగా ఉన్నా భలే తినేస్తారు అన్నీ కూడా. పాత నగరపు మధుర జ్ఞాపకాలని ప్రతి సిప్లు పలకించే ప్రత్యేకత. ఇంకా సిద్దిపేట వెళ్తే గారెలు పండగ ఉదయాల్లో నెయ్యి పరిమళంతో ఇంటి ఆనందం పెంచే సాంప్రదాయం రుచి. మెదకైతే అరిసెలు, బెల్లం తీపిలో బంధాల మాధుర్యం కలిపిన పండగల ప్రతీక. జగిత్యాల వెళ్తే పునుగులు, గ్రామీణ టిఫిన్స్, సాంప్రదాయం ఛాయ్ సమయాన్ని వల్లే నవ్వులతో నింపే చిన్న ఆనందాలు పల్లెల్లో ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా గద్వాల్, కర్నూలు వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఉగ్గాని అంటారు కదా, అది బాగా ఫేమస్. దానికి మిరపకాయ బజ్జీ కొంచెం కొరుక్కొని అబ్బా తింటుంటే ఆ మధురమే వేరండి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి ఉంది. ఇక ఇంకేం చెప్పాలి, తెలంగాణలో బోల్డ్ అన్నీ ఉన్నాయి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యాం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగిలమయం. ఈరోజు డే స్పెషల్ ఏంటి? ఏం స్పెషల్ ఉంటుంది? కొంతమందికి పుట్టినరోజు ఉంటుంది, కొంతమందికి పెళ్ళిరోజు ఉంటుంది. అఖిలమైపోతే ఎలా ఉంటుంది? ఎస్, అనంతం, ఇన్ఫినిటీ ఉంటుంది అన్నమాట. శ్రేయస్కరంగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాలి పొట్టు మెడకట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా, సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలవటమే మంత్రం పరమార్థం అన్నారు. అదే పెళ్ళి. ఈరోజు ఎవరైతే పెళ్ళిలో జరుపుకున్నారో అందరికీ శుభాకాంక్షలు చెప్పేసేయండి. బాగుంటుంది, గ్రీటింగ్స్. ఒక్క సంవత్సరం తిరిగిపోని 2 సంవత్సరాలు మన అకౌంట్లో ఒక పెళ్ళి పుస్తకం స్టార్ట్ అయింది. ఒక పేజీ తిరిగేసామంటే ఎన్ని జ్ఞాపకాలు కదా. బోల్డ్ అని జ్ఞాపకాలతో ముందుకు సాగాలని కోరుకుందాం. ఏమంటారు, ఈరోజు పెళ్ళిలో జరుపుకున్న వారందరికీ మంచి సాంగ్ ఒకటి ప్లే చేద్దామా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. హైదరాబాద్ భాష అంటే కేవలం మాటలు కాదు, ముష్కరించే మనసుల మాధుర్యం. దక్కని ఉర్దూ పలికితే ప్రతి పదం ఛాయ్ ఆవిర్లా హాయిగా తాకుతుంది. ఔమియా ఖ్యాబాద్ హై అన్న పలుకుల్లోనే ఆప్యాయత ఉరుతుంది. పాత బస్తీ వీధుల్లో మాటలకే ఒక ప్రత్యేక నడక, ఒక తీయని తాళం ఉంటుంది. తెలుగు ఉర్దూ హిందీ కలిసిన

ఆ భాష గంగాజముని సంస్కృతికి అద్దం పడుతుంది. చార్మినార్ చుట్టూ వినిపించే ప్రతి సంభాషణలో చరిత్ర ప్రతిధ్వనిస్తుంది. ఇరానీ చాయ్ కప్పు చేతిలో ఉంటే ఆ మాటల మజ ఇంకో స్థాయిలో ఉంటుంది. హైదరాబాద్ యాసలో కోపం కూడా ముద్దుగానే వినిపిస్తుంది. ఇక్కడ భాష వినగానే పరాయి వాళ్ళు మనవాళ్ళైపోతారు. అందుకే దక్కని ఉర్దూ వినిపించే భాష కాదు, మనసును పలకరించే మాధుర్యం. ఏమంటారు, నిజమే కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు జస్ట్ ని హైదరాబాద్. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడిపకిలే, చిన్నగా రాసుకో.

0: नागरिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. హైదరాబాద్లో దక్కని ఉర్దూ అంటే మాటలు కాదు మియా, చెవులకు షీర్ కుర్మా పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ఆవో అంటే ఆహ్వానం, జావో అన్నా కూడా ఆపే అయితే వినిపిస్తుంది. పాత బస్తీ గల్లీల్లో మాటలు కూడా నవ్వుకుంటూ నడుస్తాయి. ఔమియా అన్న ఒక్క పలుకే పరాయి వాళ్ళని సైతం దోస్తులు చేస్తుంది. ఇరాయిన చాయి కప్పు చల్లారిపోయినా అక్కడ మాటల వేడి మాత్రం తగ్గదు. హైదరాబాద్ యాసలో ప్రేమకు కూడా ఒక నవాబీ స్టైల్ ఉంటుంది. ఇక్కడ గొడవ పడినా గజల్ వినిపించినట్టే ఉంటుంది. దక్కని ఉర్దూ పలికితే అక్షరాలకే అత్తరు పరిమళం అద్దినట్టు ఉంటుంది. చార్మినార్ నీడలో పుట్టిన ఆ భాష హృదయానికి ముష్కాన్ పెట్టే మాయ. అందుకే హైదరాబాద్ భాష మాట్లాడేది నాలుక కాదు, మనసే మియా. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యారు.

0: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
1: FM Rainbow 101.9.

0: செவ்வகல தாசிலக.
1: FM Rainbow 101.9.
2: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్ళుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల బస్సును హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ నుంచి ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి తమ పర్యటన భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. మేడిగడ్డలో 3 పిల్లర్లకు మరమ్మతులు చేస్తే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు పేరు వస్తుందన్న భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి నిర్మాణం పేరుతో కొత్త మోసానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ ఆరోపించారు. భారత తదుపరి సిడిఎస్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజు సుబ్రహ్మణి నియమితులయ్యారు. ప్రస్తుత సిడిఎస్ అనిల్ చౌహాన్ నెల 30వ తేదీన పదవి విరమణ చేస్తారు. కాగా నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నెల 31వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. తమ పార్టీకి త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని, వాటిలో యువతకు అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని రాజనర్సిశిలాలో చెప్పారు. పలు కేసుల్లో గత 15 రోజులుగా సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమాల కన్వీనర్ మన్ని కృషాంక్ ఇవాళ విడుదలయ్యారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా గత ఆర్థిక సంవత్సరంలో 100కి 100% ఇంటి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒక జిల్లాలో పూర్తి స్థాయి పన్ను

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధార ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. అన్నమయ్యకు పద కవిత పితామహుడు, సంగీతాచార్యుడు అని బిరుదులు కూడా ఉన్నాయి. మరి ఈరోజు ఆ స్పెషల్ ఏంటంటారా, ఈరోజు జననం అండి, ఈరోజు జయంతి. తెలుగు సాహితీ చరిత్రలో మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య. 1408 అంటే ఇదే సమయంలో, ఈ టైంలోనే మే 9th వారు జన్మించారు. వారి జయంతి ఉత్సవాల్ని మా తిరుమల కొండపైన చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. చాలామందికి త్యాగరాజు వారి పాటలు, అన్నమయ్య పాటలు మీకు గుర్తొస్తాయి. చాలామందికి బాగా గుర్తొచ్చేది ఏంటంటే అన్నమయ్య సినిమా బాగా గుర్తొస్తుంది. ఎస్, 100%. దాంట్లో నుంచి ఒక పాట వినేద్దాం.

0: అమ్మగారు అమ్మగారు, ఒట్టేసి చెప్పండి అమ్మగారు.
1: ఏంటది
0: అందరిలా చూడరుగా నన్ను మీరు?
1: అంటే
0: ఏదో నాకు తోచింది మంచు చెడ్డో చేసేస్తూ ఉంటా కదా.
1: అయితే
0: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
1: రాదులే.
0: అంటే?
1: అంటే
0: నేనంటే?
1: నువ్వంటే?
0: మీకెంతో
1: నాకెంతో
0: ఇష్టం అన్నమాట.

0: Admissions are open at Bankatlal Bhadruka College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఈ సమయంలో మీరు వింటుంది డబల్గా మీట్ అనమాట. 1866 అంటే 1866లో గోపాలకృష్ణ గోఖలే గారు జన్మించారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సేవకుడు, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1902 నుంచి 1915 మధ్య మరణించే సమయం ఆ సమయం అన్నమాట. అయితే ఈ డే వారికి జయంతి దినంగా ప్రకటించారు. 1866 భారత స్వాతంత్ర సమయోధుడు గోపాలకృష్ణ గోఖలే గారు. అయితే 1933లో నాదస్వర విద్వాంసుడు దోమాడ చిట్టబ్బ జనం ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు తూర్పుగోదావరి జిల్లా బోలిపాలెం గ్రామంలో చాగంటి రాఘవులు చిట్టెములకు 1933 ఆగస్టు 1 జన్మించారు. వీరు దోమాడ లచ్చన్న అచ్చమ్మలకు దత్తపుత్రుడిగా పెరిగాడు. సరే, ఇలాంటి విషయాలు ఇంకొన్ని చెప్తాను. ఈరోజు ఇంకొకటి ఏంటంటే, మీ అందరూ బాగా తెలుసు, ఎవలాలు ఎవలొస్తారు ఎవలాలు ఇలాంటి డైలాగు బాగా ప్రముఖ తెలుగు హాస్యనటి ఓ సీతకథ చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. దాదాపు 430 తెలుగు చిత్రాల్లో నటించారు. కాకినాడలో జన్మించారు కల్పనారాయ్ గారు. తెలుగు హాస్య నటి 1950లో జన్మించారు. ఇంకా భారతీయ నాట్య కళాకారిణి అంటే నాట్యకర్త అంటారు. సుప్రసిద్ధ భారతీయ నాట్యకర్త. ఈమె ప్రముఖ అనుశాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి ప్రముఖ నృత్య కళాకారిణి. మృణాలిని సారాభాయిల కుమార్తె. ఈమె కూచిపూడి, భరతనాట్య నృత్య కళల్లో ప్రావీణ్యత సంపాదించారు మల్లిక సారాభాయి అనమాట. 1954లో అనమాట. 1981లో దుర్గాబాయి దేశ్బుక్, మాకు స్టాంప్ బిల్లులు కూడా మీకు దొరుకుతాయి కదా, భారత స్వాతంత్ర సమరయోధురాలు. ఇంకా ఏంటంటే, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. చెన్నై హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర మహిళా సభలో ఆమె స్థాపించారు. ఆమె భారతదేశ రాజ్యాంగ సభ, భారతదేశ ప్రణాళిక సంఘ సభ్యురాలు కూడా. ఇంకా ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? టెన్సింగ్ నార్గే. ఈరోజు మరణమాట. నేపాల్కు చెందిన ఒక పర్వతారోహకుడు. అతను ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తుల్లో ఒకరు. 1953 మే 29 నార్కి తన సహచరుడు ఎడ్మండ్ హిల్లరీతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. ఇక నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారి మరణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. 2014లో 1935 ఫిబ్రవరి 20 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించారు. భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతల్లో ఒకరైన జనార్దన్ రెడ్డి 1992 and 1994 కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004లో లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎన్నుకున్నారు. చరిత్రలో ఇలాంటి విషయాలు కాక ఇంకా చాలా జరిగి ఉంటాయి, కొన్ని మాత్రం మీకు చెప్పాను. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది డబుల్ కా మీటా. తెలంగాణ అనే పేరు వెనక చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, నేల గర్వం ఉంది. తెలంగాణ అనే పదం త్రిలింగ దేశం నుంచి పుట్టిందని చరిత్ర చెబుతుంది. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే మూడు ప్రముఖ శివక్షేత్రాల వల్ల ఈ ప్రాంతాన్ని త్రిలింగ అని పిలిచేవారట. కాలక్రమంలో అదే తెలింగ, తెలుగు, తెలంగాణగా మారిందని పండితుల అభిప్రాయం. ఈ నేలల ప్రతి అడుగులోనూ తెలుగు సంస్కృతి పరిమళిస్తుంది. కాకతీయుల వీరగాథలు ఇంకా గాలిలో వినిపించే భూమి ఇది. బతుకమ్మ రంగుల్లో మహిళల ఆత్మగౌరవం వికసించిన నేల ఇది. బోనాల ఘట్టాల్లో భక్తి ఉరుములు వినిపించే ప్రదేశం ఇది. పల్లె పాటల్లో ప్రజల హృదయ స్పందన పలికే ప్రాంతం ఇది. అందుకే తెలంగాణ ఒక పేరు కాదు, చరిత్రను మోసే తెలుగు గర్వ కిరీటం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వేణుతో వింటున్నారు డబుల్ కా మీటా. ఈ సమయంలో తెలంగాణ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు, పోరాటం గెలిచిన ఆత్మ గౌరవం. ఈ నేలపై చెట్టు నీడలో కూర్చున్న వృద్ధుడి మాటలో కూడా ఒక జానపద గీతం దాగి ఉంటుంది. ఇక్కడి మట్టి వాసనలో రైతు చెమట గౌరవం కలిగి ఉంటుంది. బతుకమ్మ పేర్చే చేతుల్లో పూల కన్నా భావోద్వేగాలే ఎక్కువగా వినిపిస్తాయి. ఒగ్గు కథ వినిపిస్తే చరిత్రే కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది. పల్లె బజార్లో వినిపించే యాస, గుండెలను తాకే మమకార భాష, చెరువుల అలల్లోనూ గోదావరి గాలుల్లోనూ ఈ నేల ఆత్మ వినిపిస్తుంది. కాకతీయ కళతో రాళ్లకి ప్రాణం పోసిన సృజనాత్మకత ఇది. కష్టంలోనూ నవ్వటం, కన్నీళ్లలోనూ పాట పాడటం తెలంగాణ మనిషి గొప్పతనం. అందుకే తెలంగాణ మ్యాప్లో కనిపించే భూమి కాదు, మనసులో నిలిచిపోయే భావం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణ అంటే ఒక వైబ్ ఉంటుంది బేబీ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: FM రెయిన్బో 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణ ఈ పదం వింటేనే చాలు, ఒక వైబ్ ఉంది కదా, వైబ్రేషన్. ఎస్, గద్వాల్ అంచు భుజంపై జారితే గౌరవమే గజ్జలు మోగించినట్టుంటుంది. ఏమంటారో తెలుసా? గద్వాల్ అంచు భుజంపై జారితే గౌరవమే గజ్జలు మోగించినట్టుంటుందట. పోచంపల్లి ఇక్కత్తి రంగులు ఒంటిపై పరుచుకుంటే ఇంద్రధనసే ఆడ మనసును ఆలింగనం చేసుకున్నట్టుంటుందట. నారాయణపేట చీర మడతల్లో పల్లెగాలి మృదువుగా ఊగుతుంది. ధర్మవరం పట్టు మెరుపుల్లో పండగ దీపావళి వెలుగు నాట్యం చేస్తుంది. వెంకటనేరి నేత స్పర్శ తాకితే నూలుకు కూడా ప్రాణం ఉంటుందని అనిపిస్తుంది. మంగళగిరి చీర కొంగు గాల్లో ఎగిరితే కృష్ణా తీరం పాట పాడినట్టుంటుంది. ఉప్పాడజరి మెరుపుల్లో చంద్రకాంతులు చిక్కుకొని మెరిసినట్టుంటాయి. కాంచీపురం పట్టు వంపుల్లో రాజసమే రూపం దాల్చుతుంది. చీర కట్టిన తెలుగు మహిళ నడిస్తే వీధి కూడా వసంతం వేసుకున్నట్టుంటుంది. అందుకే చీర కేవలం వస్త్రం కాదు, ప్రతి మరత ఒక సంస్కృతి, ప్రతి అంచులో ఒక కవిత, ప్రతి కొంగులో ఒక తెలుగు గర్వం అన్నమాట. మరి అన్ని రకాల ఊర్లకి ఒక చీరల యొక్క ప్రత్యేకత ఉంది కదా. మన తెలంగాణలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క చీర నేస్తారు. ఆ చీర గురించి నేను చెప్పనా? చెప్పనా, నేనే చెప్పనా? ఈ పాట తర్వాత వింటూ ఉండండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: FM Rainbow 101.9
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణలో చేతితో నేసిన వస్త్రాలను చేనేత వస్త్రాలని అంటారు. అలా తెలంగాణలో ఏంటి, ఎక్కడ నేసినా అలానే అంటారు అనుకోండి. తెలంగాణ చేనేత రంగం దానికి ప్రత్యేకమైన చేతి పనులు, డిజైన్లు మరియు సాంప్రదాయ నేత శైలికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొన్ని చేతితో నేసిన వస్త్రాలు పోచంపల్లి ఇక్కత్, నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో నేసే ఈ చీరలు వస్త్రాల రంగుల కలయికకు, ప్రత్యేకమైన డిజైన్లకు ప్రసిద్ధి. గద్వాల్ చీరలు మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ ప్రాంతం చెందినవి. ఇవి పట్టు మరియు కాటన్ మిశ్రమంతో నేయబడతాయి. నారాయణపేట చీరలు నారాయణపేట జిల్లాలో నేసే ఈ చీరలు కాటన్ మరియు పట్టుతో తయారు చేయబడి చెడు సరిహద్దులకు ప్రసిద్ధి. సిద్దిపేట గొల్లబామ చీరలు అంటారు. సిద్దిపేటలో నేసే ఈ చీరలపై ప్రత్యేకమైన గొల్లబామ బొమ్మలు ఉంటాయి. వరంగల్ దుర్రీలు అంటారంట. వరంగల్ ప్రాంతంలో నేసే చేతితో తయారు చేసిన తివాచీరు లేదా దుర్రీలు చాలా ప్రసిద్ధి. ఇంకా ఈ వస్త్రాలు పద్మశాలి, పట్టుశాలి, దేవాంగ తోగట వంటి చేనేత కార్మికుల కులవృత్తి ద్వారా తయారు చేయబడతాయి. నూలు, కాటన్, పట్టు, సిల్క్ వంటి రకరకాల పదార్థాలతో ఈ చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో పట్టేంత మెత్తడి చీరలను కూడా నేయగలరు. టెస్కో తెలంగాణలోని చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తుందన్నమాట. తెలుగువారి చీరంటే అది కేవలం వస్త్రం కాదు, సంస్కృతి, సౌందర్యం, సాంప్రదాయం అన్నీ కలిసిన జీవంతమైన కళాఖండం. తెలుగు నేలపై నేసిన ప్రతి చీరలో ఒక కథ ఉంటుంది. పల్లె గాలి వాసన, పండగల వెలుగు, అమ్మ ప్రేమ అన్నీ ఆ చీర నూలులోనే నాటుకుపోయి ఉంటాయి. పోచంపల్లి ఇక్కత్ లాంటి చీరలు చూస్తే రంగుల మాయలో పడిపోతాం. ప్రతి ఆకృతి ఓ లెక్కల కళ, ఓ అద్భుత నైపుణ్యం. గద్వాల్ శారీస్

కంటే తేలికగా ఉన్న గొప్పతనం మాత్రం రాజసంగా మెరిసిపోతుంది. జరీ బోర్డర్లో సంప్రదాయం మెరుస్తుంటుంది. నారాయణపేట శారీస్లో సాదాసీదాగా కనిపించిన ఆ అంద నిశ్శబ్దంగా మనసును గెలుచుకుంటుంది. తెలుగువారి చీరలో గొప్పతనం ఏమిటంటే అది కేవలం ధరించే దుస్తం కాదనమాట. అమ్మతనం, ఆడపిల్లల అల్లరి, పండగల పట్టు గౌరవం అన్నీ ఒకటే నిలిచే గుర్తు. పెళ్లి పందిరిలో పట్టుచీర కట్టుకున్న ఆడపడుచు, పల్లెలో పత్తి చీరలో పనిచేసే అమ్మ, ఇద్దరిలోనూ కనిపించేది అదే గౌరవం, అదే అందం. చీర కట్టుకున్నప్పుడు తెలుగు ఆడపడుచు కేవలం అందంగా కనిపించదు, ఆమె వెనక ఉన్న సంస్కృతి, సంప్రదాయం, గౌరవం ప్రకాశిస్తాయి. అందుకే అంటారు, తెలుగు చీర కట్టుకుంటే, తెలుగువారు కట్టుకుంటే అది అందాన్ని మాత్రమే కాదు ఆత్మ గౌరవాన్ని కూడా అలంకరిస్తుందట. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. నేను అమ్మ కట్టుకున్న చీర గురించి చెప్పేస్తా, మరి నెక్స్ట్ వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: FM Rainbow 101.9
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అమ్మ కట్టిన చీర అది కేవలం వస్త్రం కాదు, ఇంటి జ్ఞాపకాల్ని మడతలో దాచుకున్న ఒక జీవితం. చిన్నప్పుడు నా ఊయలై ఊగింది, జ్వరం వచ్చిన రాత్రుల్లో నా నుదుటిపై చల్లని చెయ్యిలా పరుచుకుంది, భయంతో ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు తుడిచిన ఓదార్పై మారింది, పాఠశాలకు వెళ్లే వెళ్ళ నా పుస్తకాల సంచిగా భారం మోసింది, ఇంటి గడపలో అది తెరై నిలిచింది, దేవుడి ముందు పూజలో పవిత్రులై మారింది, అలసిపోయిన అమ్మకు దిండయింది, దుప్పటైంది. కానీ ఆ చీర మడతలో దాగి ఉంది మాత్రం అమ్మ చెమట వాసన కాదు, కుటుంబం కోసం కరిగిపోయిన ఓ స్త్రీ జీవిత గాథ. నిజమే కదా, అమ్మ చీరంటే అంత జ్ఞాపకం, అమ్మ అంటే అంత గొప్ప వరం. అమ్మతో ఎన్ని జ్ఞాపకాలుంటాయి, అమ్మ లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులా ఆలోచించండి. అమ్మ చీర జ్ఞాపకాన్ని దాచుకొని పక్కనే ఉన్నట్టుగా పలకరిస్తూ అమ్మ అంటూ ఎన్నో రకాలుగా చంటి బిడ్డలకి డైపర్గా ఉపయోగించేస్తారు, జెండా కర్రలుగా ఉపయోగించేస్తాం, మొక్కజొన్న తోటల్లో కూడా ఒక చీరను కట్టి పక్షులు రాకుండా ఆకుంటాం, ఉయ్యాల్లా ఊగుతుంటాం. ఎన్నని చెప్పాలి అమ్మ చీర గురించి, ఒకటా రెండా బోల్డ్ని జ్ఞాపకాలు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
4: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా NSTIలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ CITS కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ITI, NTS, NCA, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: Rainbow 101.9.
1: రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ మరికొద్దిసేపట్లో మీరు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మైనార్టీల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి, కృత్రిమ మేధ, ఏఐ బోధనకు ప్రాధాన్యమివ్వాలని మైనార్టీల సంక్షేమంపై జరిగిన సమీక్షా సమావేశంలో సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. భారత తదుపరి సిడిఎస్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి నియమితులయ్యారు. ప్రస్తుత సిడిఎస్ అనిల్ చౌహాన్ 30న పదవీ విరమణ చేస్తారు. కాగా నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ 31న బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రంలో రైతులు తమ ధాన్యం తూకం వేసుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని, మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కనీసం గోణి సంచులు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి ప్రజల, రైతుల సంక్షేమంపై ఏమాత్రం అవగాహన లేదని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్యకర్తల సమావేశంలో విమర్శించారు.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తుమ్మిడిహెట్టి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కొందరు మంత్రుల దాకా అవగాహనారాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నల్గొండ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన నలుగురు నిర్వాహకులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిలెట్ ఎయిర్ న్యూస్ ఏఐఆర్ న్యూస్ హెచ్వైడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తొమ్మిది లైఫ్ రంగులమయం. చిన్ని గుండెలో బోల్డ్ అనే ఆశలు ఉంటాయి, అది చిన్నగే ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా విశాలమైంది కదా, ఎక్కడికంటే అక్కడికి పరిగెడుతుంది. ఏం చేద్దాం, హైదరాబాద్ అంటే బోల్డ్ అనే జ్ఞాపకాలు కదా. నాకు తెలిసి హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, ముత్యాలు, చౌముల ప్యాలెస్, పలక్నోమ ప్యాలెస్ ఇంకా చాలా ఉన్నాయి. సినిమా షూటింగ్స్ బోల్డ్ అనే చోట్ల జరుగుతుంటాయి, అది రంగుల ప్రపంచం కదా. హీరో, హీరోయిన్, లైట్ మ్యాన్, బాయ్, అసిస్టెంట్, టచ్ ఆఫ్ బాయ్, మేకప్ అంటే బాగా ఇష్టం కదా. హైదరాబాద్ అంటే కేవలం ముత్యాల నగరం కాదు, వెండితెర కళల్ని మోసే సినీ ప్రపంచం కూడా. రామోజీ ఫిల్మ్ సిటీ, ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశం ఎన్నో తెలుగు, హిందీ, అంతర్జాతీయ సినిమాల కళలకు వేదికైంది. ఒక వీధి రాజమహల్ అవుతుంది, మరో మూల విదేశీ నగరంలా మారిపోతుంది. చార్మినార్ ప్రేమ కథల నుంచి యాక్షన్ సీన్స్ వరకు పాత హైదరాబాద్ ఆత్మను తెరపై చూపించే చిరస్మీయ లొకేషన్. గోల్కొండ ఫోర్ట్ చరిత్ర గంభీరతతో రాజస్థాన్ చూపించే ఈ కోట పిరియాడిక్ సినిమాలకు అద్భుతమైన నేపథ్యం. ట్యాంక్ బ్రాండ్ హుసేన్ సాగర్ అంటే పల్లీలు తినటమే కాదండోయ్, హుసేన్ సాగర్ అంటే ముక్కు మూసుకోవటమే కాదు. రాత్రి వెలుగుల్లో మెరిసే ఈ ప్రదేశాలు ఎన్నో పాటలకి, ఎమోషనల్ సీన్స్కి ప్రాణం పోసాయి. పట్నం ప్యాలెస్ అంటే ఎప్పుడు చూడలే, టికెట్ బాగా ఉంటుందట, పెద్ద పెద్ద విఐపీలో సినిమా స్టార్స్ వెళ్తారని విన్నాను. కానీ నవాబ్ వైభవం, రాజసం అందం సినిమాల్లో రాజభవనాల మాయను సృష్టించే అద్భుత ప్రదేశం. ఉస్మాన్ యూనివర్సిటీ, కాలేజీ బ్యాక్గ్రాఫ్ గతంలో తరచూ కనిపించే యూత్ఫుల్ లొకేషన్. చౌముల ప్యాలెస్ నిజాం కాలం మహిమను తెరపై జీవించేలా చేసే చారిత్రక అందం. అక్కడ చూస్తే కత్తులు, కటాళ్ళు, రాజసం, అబ్బా రక్తం మరుకుల వాసన కనిపించేస్తుంది కదా. ఒక్కసారి అందులోకెళ్ళి చంద్రముఖి అయిపోవాల్సిందే అంతే. దుర్గం చెరువు లవర్స్ పార్క్ అనుకుంటున్నారా? కాదు, ఆధునిక హైదరాబాద్ అందాన్ని చూపించే ట్రెండీ షూటింగ్ స్పాట్. ఇంకా శిల్పారామ్ గ్రామీణ కళలు, సాంప్రదాయ నేపథ్యంలో ప్రత్యేకమైన సన్నివేశాలకు అందమైన వేదిక. అందుకే హైదరాబాద్ దర్శకుడు ఊహలకు రంగులు నింపే నగరం. కెమెరా చూస్తే ప్రతి వీధి ఒక సినిమా ఫ్రేమ్లా మారిపోతుంది. అందుకే క్రెమేరా కళ్ళకు చిక్కాలి అందమైన అబ్బాయినా, అంటే నాలాంటి అబ్బాయి, అందమైన పెద్ద పెద్ద కళ్ళు, కందిరి కందనము, చక్కని వాల్జడ, అలాంటి అమ్మాయి జత కట్టిందనుకో ప్రేమించేలాంటి సినిమాలు బోల్డ్ అని వచ్చేస్తాయి. ఇంకా పాటలే పాటలు, అలాంటి లొకేషన్స్ బోల్డ్ అని ఉన్న హైదరాబాద్లో. వాటి గురించి కొంచెం కొంచెంగా నేను మీకు చెప్పేస్తాను. ఈ సమయంలో వింటూ ఉండండి, ఇది స్నాక్ టైమ్, అంటే అందరూ స్నాక్స్ ఏం చేసుకుంటారో నాకు తెలియదు, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇరానీ బిస్కెట్ గురించి మాట్లాడుకుందామా? హిరాని చాయ్ ఇంకా బాగుంటుంది. ఒక చాయ్, హిరాని బిస్కెట్, అక్కడే ఉంది మిరపకాయ బజ్జి. ఈ కాంబినేషన్ ఎంత ఎండ ఉన్నా, ఎంత చలి వేసినా ఐస్ క్రీమ్ కూడా సమ్మర్లో కాంబినేషన్ వచ్చేస్తుంది, పోటీ పడుతుంది బాస్. ఇది నేను చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంటుంది. మిరపకాయ బజ్జి గారమైంది అనుకోండి, కొంచెం ఐస్ క్రీమ్ తింటే అలా జారిపోతుంది. ఏమన్నా చెప్పాలా? వింటూ ఉండండి. లడ్డుగాడు పెళ్ళాట ఏంటో చూసేద్దాం, విందుగా తినేసేద్దాం. వింటూ ఉండండి, కిచిడిగా బోల్డ్ అని మాటలు నేను వడ్డిస్తూ మీకు వాచేస్తాను. ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఇంకా 2 అవర్స్ తర్వాత రింజి హైదరాబాద్ అంటూ లడ్డుగాడు వచ్చేస్తాడు ఎల్ఎష్. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. దిస్ ఈజ్ అ స్నాక్ టైం. హైదరాబాద్లో ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమా షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. తాజా పలక్నమ ప్యాలెస్ రాజస సన్నివేశాలు రాయల్టీ ఫిల్మ్ కోసం దర్శకుల ఫేవరెట్. క్యూట్ బి షాయి థోమ్స్ అంటే చరిత్ర మిస్టరీ పీరియాడిక్ షార్ట్స్కి అద్భుతమైన నేపథ్యం. నెహ్రూ జులాజికల్ పార్క్ ఫ్యామిలీ అడ్వెంచర్ సీన్స్ కోసం తరచూ ఉపయోగించే ప్రదేశం. కేబీఆర్ నేషనల్ పార్క్ అంటే ప్రకృతి మధ్య సాంగ్స్ ఎమోషనల్ సీన్స్కి మంచి లొకేషన్. ఇంకా దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ మోడర్న్ హైదరాబాద్ చూపించే స్టైలిష్ స్పాట్ అన్నమాట. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అంటే కార్పొరేట్ ఈవెంట్, మోడర్న్ సిటీ బ్యాక్డ్రాప్ల కోసం. ఇంకా గచ్చిబౌలి అంటే ఐటీ కంపెనీలు, అర్బన్ విజువల్స్తో యూత్ మూవీస్కి పర్ఫెక్ట్. సెక్రటరేట్ అసెంబ్లీ పరిసరాలు పొలిటికల్ డ్రామా సీన్స్కి. మౌలలీ అలీ హిల్ అంటే సిటీ వ్యూ షార్ట్స్, ఇంటెన్స్ సన్నివేశాలకి మంచి షార్ట్స్. అనంతగిరి హిల్స్ హైదరాబాద్ దగ్గరే ఉన్న ఈ ప్రకృతి అందాలు ప్రేమ కథలకు స్వర్గంలా ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, గ్రాండ్ విజువల్స్ ఆధ్యాత్మిక నేపథ్యాల కోసం. లార్డ్ బజార్ చుడీలు, వెలుగులు, పాతబస్సీ కల్చర్తో కలర్ఫుల్ సీన్స్కి ప్రసిద్ధి. హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు చారిత్రక కోటలు, మరోవైపు హైటెక్ స్టైలిష్. ఒక గల్లీ పాతకాలపు కథ చెప్తే పక్కనే ఉన్న రోడ్డు భవిష్యత్ నగరంలా మెరిసిపోతుంది. అందుకే దర్శకుల కళలో హైదరాబాద్ ఎప్పుడు ఒక రెడీ సెట్ సిటీలా నిలుస్తుందన్నమాట. షూటింగ్ స్పాట్స్ చాలా బాగుంటాయి. అందమైన రంగుల ప్రపంచం అక్కడ దాగి ఉంది అనిపిస్తుంది. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: वासिवड़ता सदिया। అది లెక్క
2: మైక్ టెస్టింగ్ 1 2 3
1: చుక్ చుక్ చుక్
2: వస్తుంది వస్తుంది ఓకే స్టార్ట్

0: ఓయ్ వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకే ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమే. స్నాక్ టైం అంటే బోల్డ్ అనే విషయాన్ని మాట్లాడుకోవాలి కదా. ఎస్, షూటింగ్ టైంలో కూడా ఈ టైంలో ఏం చేస్తారంటే చక్కగా చిన్న బ్రేక్ ఇచ్చేసి ఓ మిరపకాయ బజ్జీనో, ఒక సమోసానో, రెండు బిస్కెట్స్లో లేదా మజ్జిగనో ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అలాంటి విషయాలు దగ్గరకు వచ్చేస్తే అసలు షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? హైదరాబాద్ సినీ ప్రపంచానికి గుండెకాయలు నిలిచిన ఎన్నో ప్రముఖ స్టూడియోలు ఉన్నాయి. సినిమా అనేది కేవలం ఎలా ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. సినిమా అనే కళకి సజీవ రాజ్యం, సెట్స్, వీధులు, రాజమహళ్ళు, ఎయిర్పోర్ట్స్ ఏ ప్రపంచాన్నైనా క్షణాల్లో సృష్టించే మాయానగరం. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు సినీ చరిత్రలో భావోద్వేగాలు, క్లాసిక్స్ పుట్టిన కళామందిరం, అక్కినేని కుటుంబ వారసత్వాన్ని మోసే గౌరవప్రదమైన స్టూడియో. ఇక రామానాయుడు స్టూడియోస్ ఎన్నో భాషల సినిమాలకు ప్రాణం పోసిన ప్రముఖ చిత్ర నిర్మాణ కేంద్రం, నిర్మాత డి రామానాయుడు గారి కళల చిరునామా. సారథి స్టూడియోస్ పాత తెలుగు సినిమా జ్ఞాపకాలు మోసే చారిత్రక స్టూడియో, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు వేదిక అయింది. పద్మాల స్టూడియోస్ సూపర్ స్టార్ కృష్ణ సినీ వారసత్వాన్ని గుర్తు చేసే స్టూడియో. అల్యూమినియం ఫ్యాక్టరీ, దీని గురించి మీకు తెలియాలి. ప్రత్యేక సెట్స్, భారీ యాక్షన్ సీన్స్ కోసం దర్శకుల ఫేవరెట్ స్పాట్ సినిమాలకే కాదు వెబ్ సిరీస్కు ప్రసిద్ధి. ఎందుకంటే అడవిలా ఉంటుంది, అమ్మోరు జాతరలు అంటే అక్కడ జరుగుతాయి. నేను కూడా షూటింగ్లో పాల్గొన్నాను కాబట్టి. ఇంకా ఆర్ఎఫ్సి గార్డెన్స్ అంటే పాటలు, ఫ్యామిలీ సీన్స్, బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కోసం తరచూ కనిపించే అద్భుతమైన ప్రదేశాలు. ఇక శబ్దాలయ స్టూడియోస్ డబ్బింగ్, రికార్డింగ్, సౌండ్ ప్రపంచానికి చిరునామా. హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కెమెరా ఆన్ అయితే ఖాళీ స్థలం కూడా కథ చెప్పడం మొదలు పెడుతుంది. అందుకే ఈ నగరం నటులకే కాదు కళలకి, లైట్స్కి, కెమెరాకి యాక్షన్ చెప్పిన సినీ రాజధాని. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణు ఈ సమయంలో పలకరిస్తున్న ఈ వేళ వింటూ ఉండండి. గుసగుసలాడే అంటూ ఈ పాట వచ్చేస్తుంది. నేను మాత్రం గుసగుసలు చెప్పట్లేదు కదా, మీకు మనసు విప్పిన బోల్డ్ అని మాటల్ని, పాటల్ని పంచుతున్నాను. నేను బాగానే మాట్లాడుతున్నాను, మీరు బాగానే వింటున్నారు, ఇది మాత్రం నిజం కదా, దీనికి మీరు సాక్ష్యం. వింటూ ఉన్న రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. లడ్డు కావాలా బాస్? ఎస్, తీయగా ఉంటుంది కదా, బోల్డన్ లడ్డూలు కావాలని అనిపించేస్తూ ఉంటుంది చాలామందికి. అయితే ఆ విషయానికి పక్కన పెట్టేస్తే ఆ తీయదనం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటారు? ఆ మాధుర్యం చాలామందికి తక్కువగా ఉంటుంది. అంటే తెలుగు చీర కట్టుకుంటే అది అందాన్ని మాత్రమే కాదు ఆత్మగౌరవాన్ని కూడా అలంకరించేస్తుంది అంటారు. చీరంటే కేవలం వస్త్రం కాదు, తెలుగింటి ఆడపడుచు గౌరవాన్ని నూలు పోగుల్లో నేసిన సంస్కృతి. అమ్మ కట్టిన చీర కొంగులో చిన్ననాటి నిద్రలు దాగి ఉన్నాయి. అక్క చీర అంచుల్లో ఇంటి బాధ్యతల పరిమళం దాగి ఉంది. పండగ ఉదయం కొత్త చీర మడత విప్పిన క్షణంలోనే ఆడమనసు పూలతనమైపోతుంది. నడిచే ప్రతి అడుగులో చీర గాలికి ఊగితే అది వస్త్రం కాదు, సిగ్గే సంగీతమే వినిపించినట్టుంటుంది. జడలో మల్లెలు, నుదుటిపై బొట్టు, చీర కొంగు భుజంపై జారితే తెలుగు అందం తన పూర్తి రూపంలో దర్శనమిస్తుంది. చీర కట్టిన మహిళ నవ్వితే ఇంటికే లక్ష్మీకల వచ్చి నిలిచినట్టుంటుంది. పట్టు చీర మెరుపుల్లో పండగల వైభవం మెరిసిపోతే పత్తి చీర మృదుత్వంలో అమ్మ ప్రేమ తాకిడి ఉంటుంది. కాలం మారినా ఫ్యాషన్ మారినా చీరకున్న గౌరవం మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ మసకబడదు. ఎందుకంటే చీర ఆడవారి అలంకారం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి శ్వాసించే శాశ్వత కవిత. అయితే ఒక సంఘటన నాకు మధ్య జరిగిందనమాట. నేను ఒక షోకు వెళ్తే

పక్కనే అనితా చౌదరి గారు ఉన్నారు. అబ్బా, చీరలు కొంటున్నారా అనుకున్నాను. కానీ ఈమెకు నచ్చిన చీర ఆవిడకు నచ్చలేదు. సునీత గారు కొనుక్కుంటున్నారన్న చీర ఫీలింగ్ కాస్త ఏమైందంటే అనిత చౌదరి గారు కొనుక్కున్నారు అనుకుందాం. అయితే అయ్యో, నన్ను కట్టుకోలేకపోయింది, నన్ను తాకలేకపోయింది, చీర ఫీల్ అయిపోయిందంట. అయితే ఒకనొక సందర్భంలో అనిత చౌదరి ఇంటికి గృహప్రవేశానికి సునీత గారు వచ్చారట. అబ్బా, అప్పుడు కొనుక్కోవాల్సుకున్న చీర కాస్త ఆవిడకి గిఫ్ట్గా పెట్టారట. ఆవిడేం చేసింది, ఆ చీరను తీసుకెళ్ళి ఒక మూల, అంటే ఇంట్లో బోల్డన్ చీరలు ఉంటాయి కదా సునీత గారు అంటే, అందులో చీరలు పడేసిందట. అప్పుడు చీర ఫీల్ అయిందట. అబ్బా, ఒక్కసారైనా నన్ను కట్టుకుంటే పోలా అనిపించిందంట. అయినా కుదరదట. ఒకసారి ఒక ఫంక్షన్ వచ్చిందంట. టకీ టకీ అని బీరువా తెరగానే ఆ చీరలు అందరికన్నా ముందుకు ఎలా ఉంటాయి, ముందుగా నేనే బయటకు వెళ్ళాలని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాయి కదా చీరలన్నీ కూడా, వచ్చి ఆవిడ పాదాల మీద పడిందట. అప్పుడు అనుకుందట ఆ చీర, చీర కట్టుకోపోయినా పర్వాలేదు కానీ సునీత గారి పాద పద్మ యొక్క ధూళి శ్రీగంధమై అంటుకుందట. ఎంత అద్భుతమైన వర్ణన కదా. అలాంటి అందమైన చీరలు చాలా ఆ పక్కన దాగి ఉన్నాయట. అంటే మగువులు అలా చీర కట్టుకొని అలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుంది. సింగర్ సునీత గారి చీరలు అంటే అంత ఇష్టమని తెలుగు ఆడపడుచుల అందాన్ని గొప్పగా రెట్టింపు చేస్తూ చీరల గురించి గొప్పగా చెప్పేస్తుంటారు చాలామంది. హ్యాండ్లూమ్ చీరలని, గద్వాల చీరలని, పట్టు చీరలని, నారాయణపేట చీరలని, పోచంపల్లి ఇక్క చీరలని, ఒక్కటేంటి ఏ ఊరు ఆ వాడ వెళ్తే మన అన్నలంతా నేసిన చీరలు చక్కగా హాయిగా తాకే చీరలు ఎన్నో ఉంటాయి. ఇక సమ్మర్ వచ్చిందానికి కాటన్ చీర అండి, అబ్బా ఎంత మెత్తగా హాయిగా ఉంటుందో, అమ్మ మనసులాగా హద్దుకుపోతుందన్నమాట. అమ్మ అంటే అంతే కదా. కాటన్ చీర ఎందుకు ఉపయోగపడుతుంది మీకు తెలుసు కదా, ప్రతి చోట దిండుగా, దుప్పటిగా, కప్పుకోటానికిగా, కొంగుగా, ఉయ్యలుగా ఎన్నో రకాలుగా అమ్మ జ్ఞాపకాలు బోల్డన్ ఉంటాయి. అయితే రేపటి రోజున అమ్మలందరూ కూడా మాతృ దినోత్సవం జరుపుకుంటున్నారట. మరి అమ్మలు కావాల్సిన వాళ్ళు, అమ్మలైన వాళ్ళు, అమ్మగా ఉన్నవాళ్ళు అందరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ మీకోసం మరో పాట నేను ప్లే చేస్తూ ఉన్నా. వింటూ ఉన్న రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం డకాయిట్ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాండ్ మేళం కపుల్ ఫ్రెండ్లీ ఎపారియా ఫంకీ తిమ్మరాజపల్లి టీవీ సంగీతం. సో ఈ గురించి చెప్పాను కదా సినిమా టైటిల్స్. 94 ఏళ్ళ వయసులో కూడా అసలు ఏమాత్రం తగ్గకుండా అదే సృజనాత్మకతతో తగ్గ నిరూపిస్తున్న సంగీతం శ్రీనివాసరావు గారు మాయ ఇది. గ్రామీణ నేపథ్యంలో మ్యాజిక్లా కనిపించే కథ, సినిమా అంటే వయసు కాదు ఊహాశక్తి అని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట. అలాంటి అద్భుతమైన సినిమా చేస్తున్నారు. ఇంకా 90స్లో పల్లెటూరు జ్ఞాపకాలు తెరపై చూపించిన నాస్టాల్జిక్ డ్రామా, టీవీ చుట్టూ కూర్చొని కుటుంబం మొత్తం కలిసి చూసిన రోజులు గుర్తొస్తాట. సాధారణ కథ అయినా హృదయానికి దగ్గరగా తాకే భావోద్వేగం ఇందులో ఉంటుందట. ఇక పేరులాగే సినిమా కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఫంకీ కామెడీ, కన్ఫ్యూజన్, ఫన్ మిక్స్ చేసిన యూత్ ఎంటర్టైనర్. కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేంత ఫన్నీగా ఉన్నాయట. ఇక సామాజిక అంశాలను భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేసిన సినిమా. గుణశేఖర్ విజువల్స్ మరోసారి తన ప్రత్యేకతను గుర్తు చేశాయి. ప్రతి ఫ్రేమ్లో ఒక భావం, ప్రతి సన్నివేశంలో ఒక ప్రశ్న. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆలోపచింప చేసే సినిమా ఎపారియాట. ఇక కపుల్ ఫ్రెండ్లీ అంటే ఇప్పటి తరం ప్రేమల మధ్య జరిగే చిన్న చిన్న భావోద్వేగాల మధ్య అద్దం పట్టే సినిమా. నవ్వుల్లో రిలేషన్షిప్ నిజాలు చెప్పే ప్రయత్నం చేసింది సినిమా. యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా డైలాగ్స్, క్యూట్ కెమిస్ట్రీ మూవీ ప్రత్యేకత. అంటే ఇంకా బ్యాండ్ మేళం గురించి చెప్పనవసరం లేదు. పిల్లలు మాత్రం జోడి బాగా అదిరిపోయింది కదా. పల్లె ప్రేమ కథకు సంగీతాన్ని జోడిస్తే పుట్టేదే బ్యాండ్ మేళం. గ్రామీణ భావోద్వేగాలు, మట్టి వాసన, ప్రేమలోని అమాయకత్వం. ఈ సినిమా చూస్తుంటే పల్లెటూరు సాయంత్రం మన ముందే నడుస్తున్నట్టు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుండెల్ని మృదుగా తాకుతుందనమాట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ తగ్గేదే లేదనమాట. ఇది మాస్ పవర్ఫుల్ ఉంటుందన్నమాట. మాస్ అంటే ఇదే అనిపించే పవర్ ఫ్యాక్ట్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించే ప్రతిసారి థియేటర్లో పండగ. వాతావరణం, డైలాగ్స్, ఫైర్, యాక్షన్లో థండర్. ఫ్యాన్స్కి ఇది సినిమా కాదు, సెలబ్రేషన్స్ అంటున్నారు. ఇక డకాయిడ్ గురించి చెప్పాలంటే ప్రేమ కథకు తుపాకీ శబ్దం కలిస్తే ఎలా ఉంటుందో చూపించే సినిమా ఇది. అడవి శేషు నటనలో ఇంటెన్సిటీ, ప్రతి సన్నివేశంలో ఉత్కంఠ, ప్రేమ, మోసం, ప్రతీకారం, మూడు బాగితే ఒకే ఫ్రేమ్లో నిలిపెళ్ళినట్టు ఉంటాయి. సినిమా చూస్తుంటే గుండె ఒకవైపు ఫ్రేమ్ని ఫీల్ అవుతుండే మరోవైపు యాక్షన్ పరుగులు తీస్తుందంట. ఏమన్నా అంటూ ఉంటారు కదా కూసంత కళాపోషణ ఉండాలని మా ఎల్లేష్ అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ గారు అంటే వాడి వాయిస్లోనే వినాలి కానీ నా గొంతు అస్సలు సహకరించదు. మిమిక్రీ అంటే కుదదు, సింగింగ్ అంటే కుదదు, ఓన్లీ మాటే నాది, పాట వాడిది అనమాట. ఎలా ఉంటుంది బాస్ అంటే రిమ్జిమ్ హైదరాబాద్ అంటూ లడ్డు వచ్చేసి మీకంత తీరనం పనిచేసే ఎల్లేష్ రిమ్జిమ్ హైదరాబాద్ అంటుంటా. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఒక్క భాష కాదు, అన్ని సినిమాలతో బ్యాండ్ మేళం.

0: వాయించాడు వచ్చేసాడు. ఏమంటారు
1: సరే
0: స్టూడియోలో వచ్చేసావా?
1: వచ్చేసాను మీ అందరి కోసం. నాకన్నా ముందు చల్లని గోదావరి పైన పడవ మీద వెళ్తున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా మా కన్నయ్య అంటే వేణువు షో వింటున్న అందరికీ, శ్రోతలందరికీ కూడా నా నమస్కారాలు. రైట్, మరి 6 o'clock అయితే నేను మీ అందరి కోసం కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చేసాను. ఈరోజు సాటర్డే, సో నాకోసం నా స్నేహితులందరూ కూడా ఎదురు చూస్తున్నారని నాకు బాగా తెలుసు. మీకోసం మంచి మంచి కబుర్లన్నీ కూడా తీసుకొచ్చాను. మరి ఈ చల్లని ఈ సాయంత్రం వేళ, అంటే ఇంకా 5 గంటలు కూడా అవ్వలేదు, చల్లని సాయంత్రం ఎలా వచ్చింది అని అడగొచ్చు మీరు. మరి వేణువు ఈ కన్నయ్య చేసిన షో వింటే గోదావరి పడవ పైన అలాగా విహరిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. రైట్, మరి వేణువు షో వింటూనే ఉండండి. నేను ఈ వేణువుని దగ్గరగా చూస్తున్నాను, తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యల్లేష్ అండ్
0: నీ పరిచయం అద్భుత. ఇక ఇంకా 1 అవర్ ఉంది బాస్ మైక్ ఇవ్వడానికి కోసం. స్క్రీన్ మీద సినిమాలు ఎలా కనిపిస్తాయో అలా పాటల రోల్ అవుతుంటాయి రెయిన్బోలో. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, వింటూ ఉండండి. ఆమె అతడైతే ఈ సినిమాలో ఇచ్చి బ్యూటిఫుల్ సాంగ్. దీంట్లో హలీం ఖాన్ నాట్య కళాకారిణి నాట్య మయూరి అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసే అద్భుతమైన యాక్టర్ ఒక మేల్ రూపానురూపంగా అద్భుతంగా నటించారు. ఆ విషయం మీకు చెప్తూ ఒక పరిచయాన్ని మీకు పంపించేసా. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మన స్టూడియో నుంచి రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వచ్చేస్తాయి. అంటే కొద్దిసేపట్లో ప్రపంచంలోని వార్తలన్నీ కలిపి ఒక సమాహారంగా మీకు ప్రజెంట్ చేస్తారు. వింటూ ఉన్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపడతామని తెలిపారు. హజ్ యాత్రికుల బస్సును హైదరాబాద్ నాంపల్లి నుంచి ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ సందర్శిస్తారు. సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనగణన ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విశ్రాంత పోలీసు అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు దోపిడీ వంటి సంఘటనలే అందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి మొక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కనీసం గోనె సంచులు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. రైతులు తమ ధాన్యం తూకం వేసుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని రాజన సిరిసిల్ల జిల్లాలోని కార్యకర్తల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. భారత తదుపరి సీడీఎస్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ అనిల్ చౌహాన్ ఈ నెల 30న పదవీ విరమణ చేస్తారు. హైదరాబాద్లో అక్కడక్కడా ఈ సాయంత్రం చిరుజల్లులు పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తాజా తాజా రోజాలన్నీ తల్లో పెడతావా? అలా పెట్టను, కానీ తాజా తాజాగా వడ్డించే తాజా ట్యూన్స్ అంట, అసలు లేటెస్ట్ సాంగ్స్ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది, ఒక్క బీట్ ఉన్నది కావాలి. ఇటీవల ప్రేక్షకుల మనసులు దోచుకున్న కొత్త హిట్ సినిమాల్లో వచ్చిన కొన్ని అద్భుతమైన మెలడీ సాంగ్స్ ఎలా ఉంటాయి? సూపర్గా ఉంటాయి. చుట్టమల్లే చుట్టేస్తుంది అంటే నవ్వొస్తుంది పాట పాడుతుంది, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ సింగర్స్ దగ్గర పక్కన పర్యవేక్షణలో పాడుతున్నా అంటే నాకు కొంచెం కష్టంగా ఉండి, ఎందుకంటే ఎందుకంటే ఎల్లేష్ ఉన్నాడు, నాకు ఆ పాట కూడా రాదనమాట. ఈ పాట వినిపిస్తే ప్రేమే అలలై మనసును తాకినట్టు ఉంటుందట. అనిరుద్ధ్ మ్యూజిక్ మాయ చేసింది నిజంగా. దేవరా సినిమాలో నుంచి చుట్టమల్లే, అయ్యో వద్దు నాయన, ఎందుకంటే సింగర్స్ పర్యవేక్షణలో నేను పాడడం చాలా కష్టం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా

0: cscsc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. కొన్ని పాటలు కేవలం వినిపించవు, మనసులో నిశ్శబ్దంగా నివసిస్తాయి. అలాంటి మెలోడీస్ అంటే ఇవే కదా అనిపిస్తాయి. ఇంకా మంచి ప్రేమ కథ, ప్రేమకి లేఖ రాస్తే ఎలా ఉంటుంది, అది పాట అలా వినిపించేలా అనిపించేలాగా అద్భుతమైన పాట అవుతుంది. అందులో ఒక సీతారాముడు ఉంటే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఒక మిలిటరీ ఆఫీసర్ ఉండి ఒక రాజమహల్లో రాణి ఉంటే అదే అండి ఓ ప్రేమ అంటూ సీతారామ సినిమాలో నుంచి ఒక పాట వచ్చింది కదా, అందరికి బాగా ఇష్టం. ఇందులో ప్రతి పాట కూడా బాగుంటుంది. కానున్న కళ్యాణం అంటూ, ఓ సీతా ఇంతందం, ఇలాంటి పాటలన్నీ కూడా ప్రతి కూడా మెలడీగా సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. ఇందులో అద్భుతంగా నటించారు కదా దుల్కర్. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమై. ఎక్కడికి పోతే స్వాతి కిరణ మమ్ముట్టి జీన్స్ అదే అనమాట. అక్కడి నుంచి మహానటి సీతారామం యొక్క సినిమా ఏంటి, ఏ సినిమా చూస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సింది. అందులోంచి పాట వస్తుంటే మనం వినకుండా ఉంటావా ఏంటి, అర్థం

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: FM Rainbow 101.9
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అమ్మ గురించి బోల్డ్ అని మాటలు చెప్పాం, కానీ నాన్న

రంగులమయం. అమ్మ గురించి బోల్డ్ అని మాటలు చెప్పాం, కానీ నాన్నంటే ఒక నమ్మకం, నాన్నంటే ఒక ప్రేమ, నాన్నంటే ఓ గౌరవం, నాన్నంటే అన్ని విషయాలు నేర్పించే ఒక జ్ఞాన సంపుటి అన్నమాట. ఎంత నేర్చుకున్నా తక్కువే. నాన్న లేనప్పుడు నాన్న విలువ తెలుస్తుంది, అమ్మ లేనప్పుడు అమ్మ విలువ తెలుస్తుంది. అమ్మ నాళ్ళిద్దరు లేకపోతే అనాథే అంటారు కదా, అలాంటి లేని పిల్లల్ని కూడా చూస్తే అలా అనిపిస్తుందా? కానీ హాయ్ నాన్న అనే సినిమా ఒకటి వచ్చింది, ఈ పాట వినిపిస్తే కాలమే కాసేపు నిదానంగా నడిచినట్టు ఉంటుంది. ఆ సమయం నాకు ఇస్తే ఎంత బాగుంటుంది, మా అమ్మ నాన్న తిరిగి వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. సమయమా అంటూ ఈ పాట సాగిపోతుంది. ఇందాక అనురాగ్ కులకర్ణి, సితార కిషన్ ఈ పాట పాడారు, ఎంత బాగుంటుందో. హాయ్ నాన్న సినిమా అంటే మీకు కూడా నచ్చుతుంది కదా. మరి తాజా ట్యూన్స్లో ఈ పాట వచ్చేస్తుంది, వింటూ ఉన్న 105.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఆఖరిగా మీ దగ్గర సెలవు తీసుకున్న సమయం దగ్గర ఆసనమైపోయింది. ఖుషీ ఖుషీగా మేమున్నాం. ప్రతి లైన్లో ప్రేమ పరమలించే సాఫ్ట్ మెలడీ ఖుషీ సినిమా. అప్పట్లో పవర్ఫుల్ ప్యాక్తో వచ్చారు భూమిక అండ్ మన పవర్ స్టార్. అయితే నెక్స్ట్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చింది ఖుషీ సమంత కాంబినేషన్లో. మరి అమ్మాయి సన్నగా అరణవ నవ్వితే ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్గా ఉంటుంది. తాజా ట్యూన్స్లో ఈ ఖుషీ కన్నా ఆ ఖుషీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పవర్ఫుల్ ప్యాక్ కావాలి కాబట్టి. వింటూ ఉండరు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మొత్తం మీ లైఫ్ రంగులమయం. మళ్ళీ మండే రోజు 2 to 6 మళ్ళీ కలుసుకుందాం. అంత సెలవు. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.

తర్వాత కార్యక్రమం ఇది మన చట్టం. భూమి వివాదాలు అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ గంటా రామకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన భూ వివాదాలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది గంటా రామకృష్ణ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, అడ్వకేట్ రామకృష్ణ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ మనము ఈ ఆస్తికి సంబంధించిన వివాదాలు చూస్తుంటామండి. ముఖ్యంగా పెద్దలు కాలమైన తర్వాత లేదా పెద్దలు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఆస్తులు కానీ భూములు కానీ వాటి పట్ల వివాదం జరిగే సందర్భాలు తరచుగా చూస్తుంటాం. ముఖ్యంగా ఈ భూ వివాదాలు, ఆస్తికి సంబంధించిన వివాదాలు ఎందుకు వస్తాయి, ఏ కారణం చేత అది వివాదంగా మారే అవకాశం ఉందంటారు?
1: ముందుగా శ్రోతలందరికీ నమస్కారం. మీరు చెప్పినట్టుగా ఈ కారణాలు ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ సంపాదించుకున్న తర్వాత తను బ్రతికున్నంత కాలంలో ఆ ప్రాపర్టీని తన యొక్క వారసులకి ప్రాపర్టీ భాగాలుగా పంచి ఇవ్వలేదనుకోండి, ఆయన చనిపోయాక కొంతమంది వీలునామా అని కొంతమంది మాకు దానం ఇచ్చారని చెప్పేసి, కొంతమంది ఏంటంటే ఆయన బ్రతికున్నప్పుడే మాకు ప్రాపర్టీ అమ్మేశాడని చెప్పేసి రకరకాలుగా క్లెయిమ్స్ వస్తూ ఉంటాయి. కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషి ఆయన పేరు మీద ప్రాపర్టీ ఉండి అలా చనిపోయాడు, దాని తర్వాత వారసులు దాన్ని విభజించుకోవాలనుకుంటే వాళ్ళు ఏంటంటే దానివల్ల ఒకరు విభజనకు పోవాలంటారు, ఒకరేమో విభజన కావాలంటారు, ఒకసారి వద్దంటారు. సో ఈ విషయంలో పార్టీషన్ గొడవలు తలెత్తుతాయి, అదొక కారణం.
0: ఒక మనిషి తన జీవితకాలంలో తనకంటూ ఒక ఆస్తి సంపాదించుకోవాలని ఒక ల్యాండ్ కానీ భూమి కానీ కొంటాడు, ఆ తర్వాత కూడా దాని టైటిల్లో ఏదైనా సమస్య వచ్చి కూడా వివాదం వచ్చే సందర్భాలు ఉంటాయి కదండి.
1: అది టైటిల్ డిస్ప్యూట్ అవుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, తను ప్రాపర్టీ కొన్న తర్వాత తనకి ఫర్ ఎగ్జాంపుల్ అది కొన్న ప్రాపర్టీ సరి అయినటువంటి టైటిల్ లేదు అని వేరే వాళ్ళు ఎవరో ఆ టైటిల్ క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు దాని ప్రకారంగా మనము ఆ డిక్లరేషన్ సూట్ అని ఒకటి ఉంటుంది. సో డిక్లరేషన్ తగాదా అవుతుంది అది, అంటే నేను ఓనరా నువ్వు ఓనరా ప్రాపర్టీ అనేది ఆ వివాదం తలెత్తినప్పుడు దానికి పరిష్కార మార్గము కోర్టుకి డిక్లరేషన్ సూట్ లాగా వెళ్తారు. అది
0: వారసులుగా తనను తాను నిర్ణయించుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఏ రకమైన సూట్ వేయాల్సి ఉంటుందంట?
1: ఇప్పుడు దానికి డిక్లరేషన్ ఆఫ్ లీగల్ హెయిర్స్ అనే సూట్ ఉంటుందండి. ఒకటి ప్రీవియస్లీ ఏంటంటే మండల ఆఫీసులలో ఇచ్చేవారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని చెప్పేసి. సో ఈ మధ్యలో

0: ఆ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు మండల్ ఆఫీసులలో. దానికి డిక్లేర్ మీ యాజ్ అ లీగల్ హెయిర్ ఆఫ్ ఎ డిసీజ్డ్ పర్సన్, అంటే చనిపోయిన ఇతనికి నేనే వారసుని అని చెప్పేసి కోర్టులో ఒక డిక్లరేషన్ సూట్ వేయాల్సి వస్తుందండి.
1: ఒక భూమికి సంబంధించిన టైటిల్ కానీ దాని ఎన్కంబరెన్స్ కానీ అలాగే ఏదైనా ఒక వివాదంలోకి వచ్చినట్లయితే సామాన్యుడు ఫస్ట్ స్టెప్గా ఏం చేయాలంటారు, అంటే ఆ సమస్యను పరిష్కరించుకునే విధానంలో?
0: దీనికి సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు మొట్టమొదటి పరిష్కార మార్గం ఏమంటే, మనకు ఇప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయ భూమికి సంబంధించినవైతే ఆ పర్సన్ కన్సర్న్డ్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. వ్యవసాయదారుడు ఆ కన్సర్న్డ్ ఆఫీస్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వ్యవసాయ భూమి కొన్నారనుకోండి, ఆ ఇండివిజువల్ ఆ పర్సన్ కూడా వ్యక్తిగతంగా తను తహసీల్దార్ ఆఫీస్ వెళ్ళి ఆ పహానీలు వెరిఫై చేయడము, పట్టదార పాస్బుక్స్ సంబంధించినవి ఒకవేళ సవరణలు ఏమైనా చేయాలంటే చేయాలనేటువంటి అర్జీ పెట్టుకోవడం తహసీల్దార్కి, అదొక మార్గం. ఒక తహసీల్దార్ గారు చేయలేదనుకోండి, దాని మీద మళ్ళీ నెక్స్ట్ జాయింట్ కలెక్టర్కి అలా పెట్టడం. కానీ ప్రీవియస్లీ అలా 3-tier సిస్టమ్ ఉండేది, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ అలా ఉండేది పాత ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా. ఇప్పుడు దాన్ని తీసేసి రెవెన్యూ ట్రైబ్యునల్ అని ఒకటి ఫిక్స్ చేశారు. సో పెండింగ్ కేసులు ఏవైతే దీనికి సంబంధించిన వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా ట్రైబ్యునల్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో మొట్టమొదటి పరిష్కార మార్గం ఏమంటే, ఇప్పుడు ఫస్ట్ తహసీల్దార్కి అయితే ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు ఏమైనా సవరణలు ఏదైనా చేయాలన్నా కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ప్రాపర్టీ కొన్నారు, దాన్ని పట్టదార పాస్బుక్స్ రావాలనుకోండి, సో ఒక అర్జీ మాత్రం పెట్టుకోవడం.
1: ఒకవేళ అక్కడ సమస్య పరిష్కారం జరగకపోతే, అంటే ఏ కారణాల వల్ల పరిష్కారం జరగకపోతే, ఆ సదరు ఆస్తి పట్ల ఉండే వివాదాన్ని పరిష్కరించుకోవడానికి తర్వాత ఏం చేయాలంటారు?
0: ఒక లాయర్ని అప్రోచ్ అయిపోయి ఒక లీగల్ నోటీస్ పంపించేసేసి, మిమ్మల్ని ఆల్రెడీ అప్రోచ్ అయినామని చెప్పేసి రెవెన్యూ వాళ్ళకి ఒక నోటీస్ పంపించేసేసి ఒక ఒక వారం కానీ ఒక 10 రోజులు గడువు ఇచ్చేసేసి అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాలేదు అనుకుంటే
1: ఎవరి వద్ద అయితే వివాదంగా మారిందో వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి,
0: నోటీస్ ఇవ్వాలంటారు. నోటీస్ ఇచ్చేసి వివాదం పరిష్కారం కాలేదు అన్నప్పుడు, ఆ గడువు ముగిసిన తర్వాత, అది సమస్య పరిష్కారం కానప్పుడు, అప్పుడు సివిల్ కోర్టును ఆశ్రయించి పరిష్కారం చేసుకోవాల్సిన వివిధ మార్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇంటర్ఫియర్ అవుతున్నాడు అనుకోండి ల్యాండ్లో, నేను నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఒక ఎదుటి వ్యక్తి ఏమి కారణం లేకుండా డాక్యుమెంట్ లేకుండా ప్రాపర్టీలో ఇంటర్ఫియర్ అవుతున్నాడంటే మనం ఒక ఇంజంక్షన్ దావా వేయడము, తర్వాత వేరే పర్సను ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తున్నాడు అనుకోండి డిక్లరేషన్ సూట్ వేయడము. సో రకరకాలుగా పరిష్కార మార్గాలు ఉన్నాయి.
1: అంటే ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్యలో అయితే పార్టీషన్ సూట్ వేసుకోవడము,
0: అలాగే
1: కోర్టుకంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి కదా, ఏ కోర్టుకి వెళ్ళాలి, దాని ఎలా అప్రోచ్ కావాలి?
0: ఇప్పుడు ఎట్లా అంటే, జూనియర్ సివిల్ జడ్జు, సీనియర్ సివిల్ జడ్జు, డిస్ట్రిక్ట్ జడ్జు అని ఉంటాయి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ జుడిషియర్కి సంబంధించి దానిలో 3 స్థాయిలలో ఉంటుంది అది. అప్పుడు మీకు వాల్యుయేషన్ ప్రకారంగా మీకు 25 లక్షల వరకు, వాల్యుయేషన్ 25 లక్షల వరకు ఏదైనా ఉంటే దాన్ని జూనియర్ సివిల్ జడ్జిని మీరు సంప్రదించవచ్చు. ది వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఆస్తి విలువ 25 లక్షలకు దాటి మీకు అప్ టు 150 లాక్స్ వరకు, అది సీనియర్ సివిల్ జడ్జి వరకు వెళ్ళొచ్చు. 50 లాక్స్ దాటితే మీరు జిల్లా జడ్జిని సంప్రదించవచ్చు. అది ఇంజంక్షన్ దావా కావచ్చు, డిక్లరేషన్ దావా కావచ్చు, దేనికి సంబంధించినా కానీ, బట్ వాల్యుయేషన్ చూస్తారు, ఎంత ఆస్తి విలువ ఎంత ఉందని. మనం మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ సబ్ రిజిస్ట్రార్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది దాని గురించి.
1: ఈ కోర్టులో కేసు నమోదు చేయాలంటే ఫీజు ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా కోర్టు వారికి?
0: కోర్ట్ ఫీ అండ్ సూట్ వాల్యుయేషన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది దీనికి. సో ఈ చట్టం ప్రకారంగా 3 లక్షల వాల్యూ ఫస్ట్ తీసుకుంటారు, 3 లాక్స్కి 5,426 రూపాయలు ఉంటుందండి. దేర్ ఆఫ్టర్ ఫర్ ఎవ్రీ 1 లాక్కి 1,000 రూపీస్, ఆ ప్రకారంగా వాల్యుయేషన్ చేస్తారు. ఇది దానికి ఒక సెపరేట్ చట్టం ఉంది, అడ్వకేట్ గారు దానికి సరి అయినటువంటి సలహా కూడా ఇస్తారు, వెళ్తే ఎంత కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అనుకుందాం 5 లక్షలు ఉందనుకోండి మీ ఆస్తి విలువ, సో 3 లక్షలకి 5,426, మిగతా ఇంకా 2 లక్షలు బ్యాలెన్స్ ఉంటుంది కదా, దానికి 2 లక్షలకి 2,000 రూపాయలు, అంటే దగ్గర 7,426 రూపాయలు, అదే ఉదాహరణగా చెప్తున్నాను. సో అలాగే మీ ఆస్తి విలువను బట్టి అలాగ మీరు దాన్ని వాల్యుయేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఇద్దరు వ్యక్తుల మధ్యలో వివాదం ఉందనుకోండి, ఈ కోర్టు ఫీజు ఎవరు కట్టాల్సి వస్తుంది?
0: ఇది ఎవరైతే కోర్టును ఆశ్రయిస్తారో వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతివాది తను జవాబు ఇచ్చేటప్పుడు తను కూడా వాదికి అగేన్స్ట్గా ఏమైనా రిలీఫ్ అడుగుతున్నాడు అనుకోండి, ఆయన కూడా తను జవాబుతో పాటుగా తను కూడా ఒక డిక్లరేషన్, నన్ను కూడా ఓనర్గా డిక్లేర్ చేయండి అని తను కూడా అడగొచ్చు. అప్పుడు అటువంటి విషయాలలో ఆయన కూడా రిలీఫ్ అడుగుతున్నాడు కాబట్టి ప్రతివాది, అతను కూడా ఏం రిలీఫ్ అడుగుతున్నాడో ఆ రిలీఫ్ను అనుసరించి తను కూడా కోర్టు ఫీ కట్టుకోవాల్సి ఉంటుంది.
1: అంటే సందర్భానుసారంగా అటు కోర్టులో దావా వేసిన వాది ఆ తర్వాత రిలీఫ్ను కోరడాన్ని బట్టి ప్రతివాది కూడా కోర్టు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
0: తప్పనిసరిగా. అది
1: ఇవి కాకుండా కోర్టులో ఇంకేమైనా ఖర్చులు ఉంటాయా?

0: ఇంకా లాయర్ ఫీజు ఉంటుందండి అది. దాని తర్వాత మిగతా ఖర్చులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లాక్టరీ అప్లికేషన్స్ ఉంటాయి మనకు పెండింగ్, సూట్ ఉన్నప్పుడు మనకు అర్జెంటుగా అత్యవసరంగా మనకి ఇంజెక్షన్ ఏదైనా ఇంటర్మ్ రిలీఫ్ ఏదైనా కావాలనుకోండి, దానికి నామినల్ మీరు స్టాంప్ పే చేస్తే సరిపోతుంది, కానీ దానికి ఏమీ సూట్ ఫీ అండ్ వాల్యుయేషన్ యాక్ట్ ఏమి అప్లై అవ్వదు.
1: అంటే మామూలుగా ప్రొసీజర్లో అప్లికేషన్స్ కావాల్సిన స్టాంపులు తప్పిస్తే పెద్దగా ఖర్చు ఏముండదు
0: ఉండదు.
1: అంటే మధ్య మీరు వేసిన సూటుకు సంబంధించి ఏదైనా ఇంటర్యం రిలీఫ్ రావాలన్నా కానీ, తాత్కాలిక రిలీఫ్ ఏదైనా కావాలని ఇంటర్లోకటరీ అప్లికేషన్స్ వేసినట్లయితే వాటికి కేవలం స్టాంప్స్కి రొటీన్గా జరిగే ఖర్చులు తప్పిస్తే ఇలా పర్సంటేజ్ అంటూ
0: ఏమి ఉండదండి.
1: ఈ భూ వివాదాల్లో ఒకసారి కేసు ఫైల్ చేసిన తర్వాత ఏ ఏ డాక్యుమెంట్స్ మనం కోర్టు ముందు పొందుపరచాల్సి ఉంటుంది మన కేసు నిరూపించుకోవడానికి?
0: ప్రాక్టికల్గా అయితే ఏంటంటే, మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ కస్టడీలో ఉంటే మీ దావాతో పాటు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దావాతో పాటు వేస్తే చాలా మంచిది. మీకు సమ్టైమ్స్ కొన్ని డాక్యుమెంట్స్ రెడీలీ అవైలబుల్ ఉండదు, ఎక్కడో పెట్టుంటారు లేకుంటే ఎవరు ఎవరి కస్టడీలోనే ఉంటాయి, బ్యాంకులో ఉండి ఉంటాయి, వేరు వేరు కారణాల వల్ల అవి కోర్టుకు సమర్పించలేకపోతూ ఉంటారు కొంతమంది. దానివల్ల అప్పుడు ఏంటంటే మీకు అప్పుడు డాక్యుమెంట్ నెంబర్ మన సర్టిఫైడ్ కాపీ సబ్ రిజిస్ట్రార్ నుంచి తీసుకోవచ్చు, అలా ఉంటుంది. లేదంటే ఎంఆర్ఓని అడిగితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం మనకు ఉండనే ఉంది, అక్కడ నుంచి అప్లై చేస్తే వాళ్ళు ఒక కాపీ సప్లై చేస్తారు. సో ఇవి ప్రత్యామ్నాయ మార్గాలు మనకి, ఆ డాక్యుమెంట్స్ ద్వారా మనము కోర్టుని ఆశ్రయించవచ్చు. దావా అప్పుడు మనకు కాకపోతే దావాలో రాస్తాము ఒరిజినల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇబ్బంది ఉంది ప్రస్తుతము, ఈ సాక్ష్యం ట్రయల్కి వచ్చే టైంకి అంటే కోర్టు సాక్ష్యంకి వచ్చే వాళ్ళకల్లా నేను ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాననేది ఒక స్టేట్మెంట్ మనం ఆ దావాలో రాస్తే సరిపోతుంది.
1: మీరు చెప్పింది డాక్యుమెంటరీ ఎవిడెన్స్, దీంతోపాటు ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుందా? అది ఎవరెవరు ఇవ్వాల్సి వస్తుంది?
0: ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుందండి, ఎందుకంటే మనము వేసిన ప్రతి పేపరు అది అదే ట్రూత్గా కోర్టు పరిగణించదు. ఆ ట్రూత్ని టెస్ట్ చేయాలంటే, అది నిజమా లేదా అబద్ధం టెస్ట్ చేయాలంటే ఏంటంటే, కోర్టు ఈ ట్రయల్ స్టేజ్ ఉంటుంది, దావా వేసిన తర్వాత ప్రతివాది జవాబు ఇచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి, తగాదా అసలు ఏంటి అనేది జడ్జి గారు ఫ్రేమ్ చేస్తారు, ఇష్యూస్ని ఫ్రేమ్ చేస్తారు ఏం తగాదా ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజంక్షన్స్ ఉంటుందనుకోండి, వెదర్ ద ప్లెయింటిఫ్ ఈజ్ ఎంటైల్డ్ ఫర్ ఇంజంక్షన్, అతనికి మనము ఇంజక్షన్ ఇవ్వచ్చా లేదా, అంటే ఆ ప్రతివాది ఈయన ల్యాండ్లోకి రావద్దని ఇంజక్షన్ ఇవ్వాలా లేదా, ఈజ్ ఎంటైటిల్డ్ వెదర్ ది డిఫెండెంట్ అతను ప్రతివాదిని ఈయన భూమిలోకి రావద్దా లేదా అనే కైండ్ ఆఫ్ ఒక డిస్ప్యూట్. మనీ రికవరీ ఉందనుకోండి, వాదికి ఈ డబ్బులు మనీ రికవరీ ఈజ్ ఎంటైటిల్ అర్హత కలిగి ఉందా లేదా కోర్టు నుంచి డిగ్రీ అనేది, ఇలాగ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు జడ్జి గారు. దాని తర్వాత సాక్ష్యం పెడతారు, ట్రయల్ ఉంటుంది.
1: అంటే ఏ విషయాన్ని అయితే నిజ నిర్ధారణకు తీసుకోవాలో దాన్ని ఇష్యూ కింద ఫ్రేమ్ చేస్తారు.
0: నిజ నిర్ధారణకు సంబంధించిన దాన్ని ఇష్యూగా ఫ్రేమ్ చేస్తారు, ఆ ఇష్యూని ఆధారంగా సాక్ష్యం పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఆ సాక్ష్యంలో ఎవరైతే దావా ఒరిజినల్గా వేశారో ఆ పర్సనే వచ్చేసి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ కొన్ని కారణాల వల్ల ఎవరైతే దావా వేశారో సాక్ష్యం ఇచ్చే టైం కల్లా అతను మరణించి ఉండవచ్చు, లేదంటే అతను వేరే కారణాల వల్ల రాలేని పరిస్థితి ఏదైనా వేరే అదర్ కంట్రీలో ఉండొచ్చు, సో దట్ కోర్టు అనారోగ్యం రావచ్చు, వివిధ కారణాలు ఉండొచ్చు వాటికి. సో అటువంటి కారణాల వల్ల ఆ పర్సన్ వీలవుతే ఒక పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇచ్చేసేసి ఆ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కోర్టులో కూడా సాక్ష్యం చెప్పించవచ్చు.
1: ఈ ఓరల్ ఎవిడెన్స్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని రెండింటిని పరిశీలన చేసిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది కదా?
0: అవునండి.
1: అడ్వకేట్ గారు, ఈ ఏ ఏ అంశాలని ముఖ్యంగా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది?
0: కోర్టు మొట్టమొదటి దావా స్థాయి నుంచి కోర్టు అన్నీ కూడా పరిశీలిస్తుందండి. కూలంకషంగా వాది ఏం క్లెయిమ్ సబ్మిట్ చేశాడు, తర్వాత ప్రతివాది యొక్క జవాబేంటి, తర్వాత నిజ నిర్ధారణకి ఫ్రేమ్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటి, దాని తర్వాత సాక్ష్యంలో కూడా ఎంతవరకు దాంట్లో సాక్ష్యంలో ఇది ఎంతవరకు నిజం ఉంది దీనిలో అని చెప్పేసి ఎగ్జామిన్ చేస్తారు, తర్వాత జడ్జిమెంట్కి తీర్పుకి వస్తారు.
1: మీరు కోర్టుకి ఒక వివాదాన్ని తీసుకెళ్ళి అక్కడ సమస్య పరిష్కారం చేసుకునే విధానం చెప్పారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా కోర్టులో కేసు వేసి ఫీజు కట్టి అడ్వకేట్ని పెట్టుకుని ఉండే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. మన భారతదేశంలో చాలా మటుకు ప్రజలు ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చట్టం చేయబడిందా రిలీఫ్ కోసం?
0: దీనికి ఉందండి చట్టము, ఒకటి లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒకటి దీనికి కాన్స్టిట్యూట్ చేయబడింది. ప్రతి జిల్లాలో ఈ వ్యవస్థ ఉంది, లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే ఒక వ్యవస్థ ఉంది. సో ఎవరైతే ఈ అడ్వకేట్ని మేము ఎంగేజ్ చేసుకున్నట్టు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కానీ అన్నీ తెలుసుంటాయి, కానీ ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలో తెలియని పరిస్థితి కూడా ఉంటుంది డబ్బుతో పాటుగా.
1: అంటే న్యాయపరమైన జ్ఞానం విజ్ఞానం లేని వారు
0: పరిజ్ఞానం లేని వారు ఏ పరిష్కారం మార్గానికి

0: చాలా సందేహంలో ఉన్నవాళ్ళు కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించవచ్చు. అక్కడ మీకు వ్యవస్థ ఉంటుందండి, ఆ వ్యవస్థ మీకు అప్రోచ్ అయిపోతే వాళ్ళు మీకు ప్రాపర్గా దాన్ని కూడా న్యాయ సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: న్యాయ సలహా ఇస్తారు, ఉచిత న్యాయ సేవ కూడా.
0: ఎస్, ఉచిత న్యాయ సలహా, వాళ్ళకి ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్ని ఎవరో ఒకరిని వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. దాని తర్వాత మీరు ఎవరైతే ఉన్న ప్యానల్ అడ్వకేట్ని అపాయింట్ అవుతారో ఆ కేసు తను కూడా టేకప్ చేస్తారు.
1: మొత్తం మీద ఏదైనా వివాదం అంటూ వచ్చినట్లయితే తమరు చెప్పినట్టు ముందుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించి తగు సమాధానం పొందే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కూడా మనకు పరిష్కారం లభించినట్టయితే కోర్టుకు వెళ్ళి మన పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి. ఏదైనా ఆర్థిక స్తోమత కానీ లేదంటే న్యాయపరమైన పరిజ్ఞానం లేని వాళ్ళకి లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి ఉచిత న్యాయ సేవ సలహా కూడా పొందే అవకాశం ఉందంటారు. మంచి విషయాలు తెలియజేశారు రామకృష్ణ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం. ఇప్పటి వరకు మీరు విన్నారు భూమి వివాదాలు అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ గంటా రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. తర్వాత కార్యక్రమం రింజిమ్ హైదరాబాద్ అంటూ జెన్జీ యువ మన లడ్డు ఎల్లేష్ వచ్చేశాడు. ఆ కార్యక్రమం విని ఆనందించండి.

చిత్తూరు టైం 6:02 ఎగ్జాక్ట్గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి అమ్మ ఒకై ఎఫ్ఎం రెయిన్బో వింటున్నారు మీరు, రైట్? మరి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన రేడియోలో ఎఫ్ఎం రెయిన్బోలోని పాటల్ని మాటల్ని ఆద్యంతం ఆస్వాదిస్తుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఈ రేడియోలో వచ్చే పాటలు మాటలు మనసుకి హత్తుకుపోతాయి కాబట్టి, రైట్? మరి మీరు వింటున్నారు జెంజీ, రైట్? రిమ్జిమ్ హైదరాబాద్ అనే షోలో నేను మీకోసం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తీసుకొచ్చాను. సాధారణంగా మన ఇంట్లో అంటే ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా జెంజీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వినిపించే అంటే పేరెంట్స్ ఏమంటుంటారంటే, ఈ జెంజీ పిల్లలున్నారు చూడండి, ఇంతేనండి, ఎవరి మాట వినరు, ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు ఏమిటో మరి అని పేరెంట్స్ కంప్లైంట్స్ ఇస్తుంటారు పక్కింటి వాళ్ళకి, పొరుగింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి. అలాగే బంధువులు కూడా చూసే వదినా ఈ పిల్లలు ఇలా ఉన్నారేంటి అంటూ ఏదేదో ఫోన్లో చెప్తూ ఉంటారు. కానీ మన దేశంలో జెంజీ సుమారుగా ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళ టేస్ట్లు ఏమిటి, అసలు వాళ్ళు కూడా మన యొక్క ఇండియన్ ఫినాన్షియల్ స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తున్నారనే విషయం మీకు తెలుసా? రైట్, ఆ విషయాన్ని అయితే నేను చెప్తాను. వాళ్ళ వల్ల మన దేశంలో

రంగంలో ఎంత ముందుకు వెళ్ళిపోతుంది టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ అనే విషయం గురించి ఈ మధ్య ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో వావ్ జెన్జీ కిడ్స్ ఇంత బ్రిలియంట్గా ఉన్నారా అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట, రైట్. అలాగే మీకోసం చాలా విషయాలు కూడా నేను తీసుకొచ్చాను. మరి పల్లె కన్నీటిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కలం అది. మరి మన మనసంతా మురిసేలా మురిపాలంగా పాడిన గానం అది. మరి కాటుక చీకటిని సైతం కూడా పండు వెన్నెలంతా గొప్పగా వర్ణించిన వైనం అది. మరి నల్ల తుమ్మలలోను కూడా కల్ప తరువుని కూడా చూసిన కళాత్మక హృదయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం తెలంగాణలో, రైట్. మరి ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా తీసుకొచ్చాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్. స్టార్ట్ మరి 9:30 వరకు కూడా మీకోసం మరిన్ని కబుర్లు మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్ని ప్లే చేస్తూ ఈ షోని డ్రైవ్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్ ఎల్లేష్. అండ్ ఇప్పుడైతే కార్తీక్ పాడినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ ఏముందో ఈ అమ్మాయిల్లో అంటూ వర్ణిస్తున్నారు, ఒక్క లుక్ వేసుకోండి. ఎఫ్ఎం రెయిన్బో వింటే అందరికీ అలా అనిపిస్తుంది. Beautiful life, nothing but praise. Absolutely, a beautiful woman, all time.

మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా లేటెస్ట్ అప్డేటెడ్ స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్లోనే ఎంతసేపు కూడా ఉండడం, సోషల్ మీడియాలోనే జీవితాన్ని ఆస్వాదించడం, ఎక్కువ టైము ప్రయారిటీనిచ్చే ఈ జనరేషన్ జీ టెక్నాలజీతో పాటు డిజిటల్ నేటివ్స్గా పిలువబడుతున్నారన్నమాట. రైట్, మనకు తెలిసిన ఈ జెన్జీ పిల్లలు అంటే చాలామంది కూడా జెన్జీ అనే విషయం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, ఒక ఆడియో ఫంక్షన్లో యాక్ట్రెస్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల చెప్పింది ఆమె జెన్జీ కిడ్ అని. సో అక్కడి నుంచి అందరూ కూడా ఆ వర్డ్ని యూజ్ చేశారని నేను అనుకుంటున్నాను. రైట్, మరి ఈ జెన్జీ అంటే ఏ ఏజ్ పిల్లలు అనేది చాలామంది కూడా అప్పుడే గూగుల్కి వెతికి చెక్ చేశారన్నమాట. నేను కూడా చూశాను అసలు జెన్జీ అంటే ఏ ఏజ్లో ఉంటారు అని. సుమారుగా వీళ్ళు 14 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వరకు కూడా మధ్య ఉంటారు. ఎందుకంటే వీళ్ళు 1997లో పుట్టిన వాళ్ళు అన్నమాట. ఆ తర్వాత 2012 వరకు ఈ మధ్యలో ఎవరైతే పుట్టున్నారో వీళ్ళందరినీ కూడా జెన్జీ కిడ్స్గా మనందరం కూడా అంటుంటాం. మరి మన దేశం యొక్క టెక్నాలజీ ఫ్యూచర్ని మార్చిపోతుంది ఈ జెన్జీ తరం అని ఒక రీసెర్చ్ చెప్పింది. ఒక స్ట్రాటజీ కన్సల్టెంట్ అనే కన్సల్టెన్సీ ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్లోని రిపోర్ట్స్ చూస్తే వావ్ అని మనకు అనిపిస్తుంది అన్నమాట. మరి ఏంటి, మన దేశం యొక్క ఫినాన్షియల్ స్ట్రాటజీని మార్చేస్తున్నారా? మరి కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ గూడ్స్ని కొనడమే కాదండోయ్, వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే పర్యావరణానికి కాపాడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ జెన్జీ కిడ్స్. పర్యావరణ హితానికి అలాగే డిజిటల్ సౌకర్యం, వారి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. చూడండి, మనం గమనిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినట్లయితే చాలామంది జెన్జీ కిడ్సే ఎక్కువగా ఊరి చివరన ఉన్నటువంటి చెరువుల యొక్క పూడిక తీయడం, ఎక్కడైనా లేదా యొక్క చెట్లు గురించి ఎక్కువగా చెప్పడం, చాలా సోషల్ సర్వీస్ కూడా ఎక్కువగా చేస్తున్న వాళ్ళు ఈ జెన్జీ వాళ్ళే అని ఒక రీసెర్చ్లో తేలింది. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఇప్పుడైతే ఒక 2 సూపర్ హిట్ సాంగ్స్ నేను ప్లే చేస్తాను. ఆ 2 సూపర్ హిట్ సాంగ్స్ తర్వాత ఈ జెన్జీ కిడ్స్ వారి యొక్క టేస్ట్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే, సాధారణంగా మనం ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారంటే 90s కిడ్స్తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు పిల్లలు టెక్నాలజీ ఉన్నప్పుడే బాగా పుట్టారు. హై టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత చేతిలోకి మొబైల్, ప్రపంచాన్నే చూపించే సమయంలోనే వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా 90s కిడ్స్ కన్నా డిఫరెంట్ ఉంటారు, టేస్ట్ ఉంటుంది. కానీ అది తెలియక ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోకంలోనే ఉంటారు, అందులోనే బతుకుతున్నారు, మనుషులతో మాట్లాడట్లేదు, మనసులతో చూడట్లేదు అంటుంటారు. బట్ వాళ్ళకి ఒక మనసు ఉంది, వాళ్ళకి కూడా ఒక టేస్ట్ ఉంది, వాళ్ళు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్తున్నారని చాలా స్ట్రాటజీస్, చాలా రీసెర్చ్లు చెప్పాయి. మరి అవన్నీ నేను చెప్తాను 1 by 1. ఇప్పుడైతే ఒక కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ కమర్షియల్ బ్రేక్ తర్వాత 2 సూపర్ హిట్ సాంగ్స్ని ప్లే చేస్తాను. ఆ తర్వాత మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. రైట్, మరి మీరు వింటున్నారు రింజిమ్ హైదరాబాద్. ఈ జెన్జీ కిడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం 7 గంటల వరకు. మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మనం ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంది. ఏ టాపిక్ అనే విషయాన్ని నేను 6 గంటల 30 నిమిషాలకు చెప్తాను, అంతవరకు కూడా మీరు వెయిట్ చేయాలి. రైట్, మరి ఇప్పుడు ఒక

0: కమర్షియల్ బ్రేక్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

రైట్. ఒకటే ఒకటే లైఫ్, ఒకటంటే ఒకటే లైఫ్ అని కార్తీక్ పాడారు. నిజంగానే ఈ జెన్జీ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఒకటే లైఫ్ ఉంది, ఈ లైఫ్లోనే ఏదైనా సాధించాలి, గెలవాలి అనే తపంతో కూడా ఉంటున్నారని ఒక రీసెర్చ్లో తేలింది. మరి ఈ రీసెర్చ్ ప్రకారం 2030కి $19 బిలియన్ మార్కెట్ని వీళ్ళు క్రియేట్ చేస్తారని కొన్ని ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి 90s కిడ్స్ టైంలో మేకప్ అందం అంటే అది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే, అబ్బాయిల మేకప్ ఏంటి ఓ అంటూ అనేవారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ జీలో కూడా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చాలా చాలా పోటీ పడుతున్నారు. వాళ్ళు కూడా అమ్మాయిల్లాగా హెయిర్ స్టైల్ బాగుండాలని పెద్ద పెద్ద పార్లర్స్కి వెళ్తున్నారు. ఇంతకుముందు అబ్బాయిలంటే ఏదో స్ట్రీట్లో ఉండే హెయిర్ స్టైల్కి దగ్గరికి వెళ్ళిపోయే ఉండేవారు, మరి ఇప్పుడు కూడా వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలైతే ఏం చేస్తున్నారంటే అమ్మాయిలతో మాకేం తక్కువ ఉందని ఇక జెంట్స్ సెలూన్స్ కూడా చాలా చాలా కాస్ట్లీ వచ్చేసాయి సిటీలోకి. మరి మీరు వింటే బాప్రే అంటారు. కొంతమంది అయితే అబ్బాయిల సెలూన్ కూడా అంటే వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా మీరు నెంబరు 10,000 రూపీస్ కూడా ఇస్తున్నారంట. చాలా టూ మచ్ కదా. చూడండి మరి ఎంత కేర్ ఉందో, వాళ్ళ స్టైల్గా కనిపించాలని ఎప్పుడు కూడా హీరోలా ఉండాలని ఎంత ఖర్చు పెడుతున్నారు కదా. రైట్. మరి వాళ్ళ హెయిర్ స్టైలు, స్కిన్ గురించి, డ్రెస్సింగ్ విషయంలో వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే 29 ఇయర్స్ వాళ్ళు కూడా జెన్జీలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఐటీ కంపెనీలో గవర్నమెంట్ ఆఫీసులో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం 20-30% ఆఫ్ ఇన్కమ్ని వాళ్ళ యొక్క గ్లామర్ పైన, వాళ్ళ అందాన్ని మరింత పెంచే ప్రొడక్ట్స్ పైనే ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తున్నారని ఈ రీసెర్చ్ చెప్పింది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో అప్పట్లో వాళ్ళైతే మన ఫాదర్స్ గట్టా మన తల్లిదండ్రులు ఏమనేవారంటే కటింగ్ ఆ స్ట్రీట్లో పక్కన ఉంటుంది చేయించుకొని రారా అనేవారు. కానీ ఇప్పుడు అబ్బాయిలు నో, నేను కూడా చాలా కాస్ట్లీ బ్రాండెడ్ వాటికే వెళ్తాను, అక్కడే సెలూన్ చేయించుకుంటాను, స్టైల్గా ఉండాలంటూ వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు స్టైల్లో ఉండడమే కాకుండా ఈ రీసెర్చ్లో ఏం తెలియదంటే వాళ్ళ యొక్క సామాజిక స్పృహ కూడా ఎక్కువగా ఉంది పాత వాళ్ళతో పోల్చుకుంటే. చాలా వాళ్ళు సర్వీసెస్ చేస్తున్నారు, సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా దాన్ని అప్లోడ్ చేసి దానికి కావాల్సిన ఫండింగ్ కూడా రైట్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి సర్వీస్ ఇంతకు ముందు అయితే చేయలేదనే చెప్పాలి మనం. రైట్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అలాగే ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. వీరి యొక్క ఫ్యాషన్ విషయం గురించి కానీ లేదా వారి యొక్క ఫిట్నెస్ విషయం గురించి మీరు వింటే వావ్ నిజమా అని అంటారు. ఆ విషయాన్ని నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. మరి ఎస్పి చరణ్ అండ్ రమ్య బెహరా పాడినటువంటి ఒక స్వీట్ మెలోడీ రెడీగా ఉంది. మరి దుల్కర్ సల్మాన్ అండ్ మృణాలిని యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ నిజంగా టైమ్లెస్ మూవీ అని చెప్పాలి. అది ఇప్పుడు రిలీజ్ అయింది కానీ మరి నెక్స్ట్ నా ఉద్దేశంలో ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఒక మాస్టర్ పీస్ లాగా మిగిలిపోయింది. ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కంటెంట్తో వచ్చినటువంటి ఈ మూవీ నిజమైనటువంటి ప్రేమికుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. మరి ఆ సాంగ్ని ఇప్పుడు ప్లే చేసుకుందాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఫిట్నెస్ గుండి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అలాగే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండబోతుంది, అంటే వాళ్ళకి ఎలాంటి టేస్ట్ లైఫ్ స్టైల్ అనేది ఇష్టం అనే విషయాన్ని నేను చెప్తాను.

0: FM Rainbow 101.9.
1: అర్జున్ రెడ్డి మూవీ కోసం ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. మరి అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ హీరోని అందరికీ తెలుసు. మరి ఆయన కాకుండా ఫస్ట్ అప్రోచ్ అయిన హీరో ఎవరు మీకు తెలుసా?

0: FM Rainbow 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:35 42 సెకండ్లు ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన షో పేరు జెన్జీ అండ్ నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని యల్లేష్ని మాట్లాడుతున్నాను. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్, ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు అందరికీ బాగా నచ్చుతాయి కాబట్టి. రైట్ ఆల్ రైట్, మరి ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మరి అర్జున్ రెడ్డి మూవీ అనేది ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అర్జున్ రెడ్డి మూవీని స్క్రిప్ట్ రాసుకొని మరి మన డైరెక్టర్ గారు సందీప్ రెడ్డి వంగ గారు ఒక హీరోని అప్రోచ్ చేయారు. మరి ఆ హీరో పేరు చెప్పండి అంటే ఎవరు కూడా మనకు చెప్పలేకపోయారు. రైట్, నేనే చెప్తాను. ఆ హీరోని అప్రోచ్ అయ్యారట, కానీ అప్పటికే ఆ హీరో ఇంకొక మూవీని సైన్ చేసి ఉండడం వల్ల, డేట్స్ కుదరకపోవడం వలన ఆ యొక్క ఆఫర్ అనేది విజయ్ దేవరకొండ అకౌంట్లోకి వచ్చేసింది. ఇకపోతే ఆ మూవీ ఆయన ఓకే చేసినప్పుడు కూడా చాలామంది కూడా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, ఈ మూవీని చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ప్రొడ్యూసింగ్ చేస్తారా ప్లీజ్ అని ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగారంట మన డైరెక్టర్. బట్ అందరు కూడా లేదు, నాట్ ఇంట్రెస్టెడ్, ఈ కాన్సెప్ట్ హిట్ అవ్వదు, ఇది ఎవరికి కూడా సూట్ అవ్వదు అని చెప్పి రిజెక్ట్ చేశారంట. ఆఖరికి సందీప్ రెడ్డి వంగ గారు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అప్రోచ్ అయ్యి, మీరైనా డబ్బులు పెడితే నేను ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది, నన్ను నమ్మి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయండి ప్లీజ్, ఇది యంగ్స్టర్స్ని నేను అనుకొని వాళ్ళకి సూట్ అవుతుందని నేను ఈ యొక్క కంటెంట్ రాయడం జరిగిందని చెప్పగానే, వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ యొక్క అన్నయ్య కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసి ఈ మూవీని తీశారు. మరి ఆ తర్వాత ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత, అంటే ఈ మూవీ యాక్చువల్గా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు, తర్వాత ఆ మూవీ 5 పక్కన 0 యాడ్ చేసుకుంది, అంటే 50 crores సంపాదించింది. మరి ఆ తర్వాత దీనికి చాలా చాలా అవార్డ్స్ రివార్డ్స్ కూడా వచ్చాయి. 2017లో సైమా అవార్డుని సంపాదించుకుంది ఈ మూవీ. మరి ఇందులో మరి దేవరకొండకి ఫ్రెండ్గా యాక్ట్ చేసినటువంటి రాహుల్ రామకృష్ణకి ఉత్తమ హాస్యనటుడు అవార్డు కూడా వచ్చింది. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది, ఒక నిజమైన ఫ్రెండ్ ఎలా ఉంటాడు అంటే, మన యొక్క మంచిలోనే ఉండడం కాదు, మన కష్టంలోనూ కూడా ఉండాలి, మంచి స్నేహితుడు అనే విషయాన్ని ఈ మూవీలో రాహుల్ రామకృష్ణ ప్రూవ్ చేస్తారు. నిజంగా మన స్నేహితుడు చెడ్డవాడైనా కూడా వాడిని ప్రేమిస్తాడు. అలాంటి రోల్ని పోషించి మనందరిని కూడా మెప్పించి, ఆ ఎమోషన్, ఆ యొక్క స్లాంగ్ మాట్లాడే విధానం చాలా చాలా నన్ను కూడా అట్రాక్ట్ చేసింది ఆ మూవీ చూసినప్పుడు. ఎస్, మనకి ఇలాంటి స్నేహితుడు ఉండాలరా అని నాకు అనిపించింది. మరి అలాంటి స్నేహితుడిగా యాక్ట్ చేసి మంచి హాస్యాన్ని, ఎమోషన్ పండించినటువంటి రాహుల్ రామకృష్ణకి అవార్డు కూడా వచ్చేసింది. రైట్, మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మన యొక్క పాయింట్కి వస్తే, మనం మాట్లాడుకుంటాం జెన్జీ కిడ్స్ యొక్క ఇంట్రెస్టింగ్స్ ఏమిటి, వాళ్ళ యొక్క ఫ్యాషన్ ఏంటి, వాళ్ళ యొక్క ఫిట్నెస్ విషయం గురించి మనం మాట్లాడుకుందాం అన్నాం కదా. 2030 అంటే 2030కి ఫ్యాషన్ రంగంలో, అంటే వీళ్ళకి ఫ్యాషన్గా ఉండడం, స్టైల్గా ఉండడం అంటే ఇష్టం అనుకున్నాం కదా, మరి 2030కి మరి ఫ్యాషన్ రంగంలో సగానికి సగం ఒక షేర్ వీళ్ళదే ఉంటుందంట. మరి పాత తరంతో పోల్చితే, పాత తరం వాళ్ళు ఎలా ఉండేవారంటే, పాత తరం అంటే 90 కిడ్స్ వాళ్ళు ఎలా ఉండేవారంటే, ఏదైనా బ్రాండ్ కొనాలి,

అది అందంగా లేకపోయినా కూడా బ్రాండ్ షర్ట్ వేసుకున్నాను, బ్రాండ్ గ్లాసెస్ వేసుకున్నాను, బ్రాండ్ జీన్స్ వేసుకున్నాను, బ్రాండ్ షూస్ వేసుకున్నాను అనే మాటలు వినిపించేవి 90 and early 2000 టైంలో 2010 వరకు కూడా. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఏమనిపిస్తుందంటే అది తక్కువ రేటైనా పర్వాలేదు, చూడడానికి బాగుంటే చాలు, 1000 రూపీస్లో ఏదైనా దొరుకుతుందా బాసు అని అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ 1000 రూపీస్లో చాలా చాలా కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయంట. సో ఈవెన్ అమ్మాయిల యొక్క బ్యూటీ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, అబ్బాయిలకు కావాల్సినటువంటి గాగుల్స్ కానీ ఇంకా ఏదైనా కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువలో దొరకాలి, చాలా బాగుండాలనే కాన్సెప్ట్తో వీరు వెళ్తున్నారట. ఈ విధంగా వెళ్తే మరి ఫ్యాషన్ రంగం డెఫినెట్గా డెవలప్ అయిపోతుంది కదా, రైట్. మరి ఫిట్నెస్ ఫిషింగ్ గురించి నేను చెప్తాను ఈ ఒక్క సూపర్ హిట్ సాంగ్ తర్వాత. మరి ఈ సాంగ్ ఏ సినిమాలో ఉంది అని మీరు చెప్పగలరా? మీరు నా షో విన్నట్లయితే 0402323482 నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్లో ఈ సాంగ్ ఏ మూవీలోనని చెప్పండి. వెరీ స్వీట్ సాంగ్, నా మనసుకి చాలా ఇష్టమైనటువంటి పాట ఇది. సిద్ధి శ్రీరామ్ పాడారు. మీరు వింటున్నారు FM Rainbow 101.9 with me, your friend Yellish.

హాయ్ డిమాండ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 జన్జీ అనే షోలో మనం ఉన్నాం. ఇది రింజింగ్ హైదరాబాదు. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. మరి ఈ వీకెండ్ చల్లని సాయంత్రం వేళ, మరి 9వ తారీఖు మే నెల, పిల్లలందరూ కూడా సెలవులకి ఇంట్లో ఉంటూ బంధువుల ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నారు, రైట్? చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి మామయ్యదో లేదా బాబాయ్దో బైకులు తీసుకొని చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళకి తెలియదు బైక్ తీస్తున్నాం కారు తీస్తున్నాం అనుకుంటారు, కానీ దానివల్ల అంటే దాన్ని ఎలాగ కంట్రోల్లో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాం, లేకపోతే అది ప్రాణాలనే తీస్తుందనే విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గరికి వచ్చినంత వరకు కూడా. సో బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు మాటల్లో పడి మీ బంధువులతో స్నేహితులతో పడి మీ పిల్లలు ఆ గేటెడ్ కమ్యూనిటీలో కానీ లేదా బయట కానీ వాళ్ళు ఇక్కడికే వెళ్ళొస్తాను పాలు తీసుకురావడానికి, ఇక్కడికే వెళ్ళొస్తాను నీళ్ళు తీసుకురావడానికి అంటూ వాళ్ళు పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద బైకులు తీసి ప్రమాద పాంచుల దగ్గరికి వెళ్తున్నారు. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ విషయంలో మన జనరేషన్ జీ పిల్లలు ఎలా ఉంటున్నారు అనే విషయానికి వస్తే, ఫిట్నెస్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఫిట్నెస్సే ఇంపార్టెంట్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పెద్ద పెద్ద జిమ్ముల్లో జాయిన్ అయిపోతున్నారు. అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా వెనకాడుకున్న వాళ్ళ శాలరీ తక్కువ ఉన్నా కూడా క్రెడిట్ కార్డ్ గీసి కూడా వాళ్ళ యొక్క ఫిట్నెస్సే ఇంపార్టెంట్, తర్వాత మిగతా చూసుకుందాం అనుకుంటూ వాళ్ళు ఫిట్నెస్కి చాలా చాలా ప్రయారిటీ ఇస్తుంది ఈ జనరేషన్ వాళ్ళు. మరి ఈ మధ్య రీసెర్చ్లు మనకేం చెప్తున్నాయంటే, వాళ్ళు ఎక్కువగా మంచి మంచి స్పోర్ట్స్ డ్రెస్లో కనిపించాలని, కొత్త కొత్త స్పోర్ట్స్ షూస్లో కనిపించాలని అండ్ వాళ్ళు చాలా తాపత్రయం పడుతున్నారంట. మరి ఆఫర్స్ రాగానే ఇమీడియట్గా గ్రాప్ చేస్తున్నారు కొత్త కొత్త టీషర్ట్స్, కొత్త కొత్త షూస్ అండ్ స్పోర్ట్స్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క శాలరీలో ఎక్కువగా శాతాన్ని దానికే వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇకపోతే ఫుడ్ విషయానికి వస్తే, అఫ్కోర్స్ మనకి యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయగానే ఇంటికి వచ్చేస్తుంది వితిన్ సెకండ్స్లో మినిట్స్లో. మరి పాత రోజుల్లో మనం ఏదైనా ఫుడ్ మనం తినాలంటే మన బంధువులు ఎప్పుడో తెచ్చేవారు పండగలకో పబ్బాలకో. మరి ఇప్పుడైతే మనకి మనసులో ఇప్పుడు చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తుందంటే వెంటనే ఆర్డర్ చేస్తున్నారు, లేదా ప్రాన్స్ బిర్యానీ తినాలనుకుంటే వితిన్ ఆ మాటలో డైలాగ్ రాకముందే మన ముందు ప్యాకెట్ వచ్చి వాలిపోతుంది అనమాట. అలాంటి టైంలో మనం ఉన్నాం, ఈ జనరేషన్లో మనం ఉన్నాం. అఫ్కోర్స్ వాటి వల్ల ఫుడ్ కంపెనీస్ అంటే ఫుడ్ యాప్స్ వల్ల చాలా చాలా డబ్బులు గడిస్తున్నారు. అది పక్కన పెడితే ఆ ఫుడ్ని మేము ఆస్వాదించడమే కాకుండా హెల్త్ మీద చాలా ప్రయారిటీ ఉన్నవాళ్ళం కాబట్టి మేము ఫుడ్ విషయంలో మేము 40% ఆల్మోస్ట్ ప్రోటీన్ పౌడర్స్ అంటే హెల్త్కి సంబంధించినటువంటి ఫిట్నెస్కి సంబంధించినటువంటి పౌడర్స్ మీద కూడా వాళ్ళు చాలా చాలా ఫోకస్ చేస్తున్నారని మనకి రీసెర్చ్ చెప్తున్నాయి, రైట్? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. రైట్, మరి ఇప్పుడు స్టూడియోలో టైం 6:52:44 అయింది ఎగ్జాక్ట్గా. మరి నెక్స్ట్ మీకోసం నేను తెలంగాణ అనే కార్యక్రమంలో 8 గంటలకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి నేను చెప్తాను. మరి ఆయన గురించి ఒక ఇంట్రో. మరి తెలంగాణ భాషకు తన కవిత్వంతో సుగంధ పరిమళాలను అద్దిన ఆధునిక వాగ్గేయకారుడైన, నా మనసుకు కూడా చాలా బాగా ఇష్టమైనటువంటి గాయకులు. మరి ఈరోజు మనం 8:00 నుంచి 9:00 వరకు కూడా ఆయన గురించి మాట్లాడుకుందాం. పల్లె పాటల మొనగాడాయన, పదాలను పరిపరి విధాలుగా ప్రయోగించినటువంటి మాటల చెలికాడాయన. మరి మీరు గెస్ట్ చేసినట్లయితే ఆ సింగర్ ఎవరు, ఆ గాయకుడు ఎవరు, ఆ కవి ఎవరు అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సప్ చేయగలరు. రైట్, మరి 7:00 నుంచి 8:00 వరకు కూడా హెలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం ఉండబోతున్నాం. 0402323 0031 0402970415 ఈ నెంబర్స్ కాల్ చేయండి 7:00 నుంచి 8:00 వరకు. మరి అప్పుడు ఏం మాట్లాడాలి అనే విషయాన్ని నేను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత చెప్తాను. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను.

0: FM Rainbow 101.9.
1: My dear friends, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష. సూపర్బ్. మనం ఉన్నాం ఇప్పుడు మన హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మీరు ట్రావెల్ చేస్తున్నా, కార్లో ఉన్నా కూడా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఆఖరికి ఇంట్లో ఎక్కడైనా కూడా కాఫీ తాగుతున్నా, ఏదైనా చేస్తున్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు 0402323-0030 అండ్ 0402323-4821 అండ్ 0402

970-471-5 కాల్ చేయండి, నాతో మీరు మాట్లాడచ్చు. మరి ఈరోజు మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే, ముఖ్యంగా పాత హీరోయిన్స్తో పోల్చుకుంటే వాళ్ళు నిజంగా చాలా చాలా గొప్ప నటులు. ఈవెన్ హీరోస్ అయినా హీరోయిన్స్ అయినా మన టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. మరి ఈ హీరో ఏ హీరో గురించి మనం మాట్లాడినా, ఏ హీరోయిన్ గురించి మనం మాట్లాడినా ఎంతైనా మాట్లాడచ్చు. అలాంటి పెర్ఫార్మెన్స్ మన తెలుగులో ఇచ్చినటువంటి యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు చాలామంది, రైట్? మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 2K కిడ్స్ హీరోయిన్స్ ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా శ్రీలీల నుంచి మమిత బైజు వరకు కూడా ఈ జంజీ కుర్రాల్ని, అంతేకాకుండా ఈ 90s వాళ్ళని కూడాను ఉత్సాహం పరిచినటువంటి పెర్ఫార్మెన్స్తో డ్యాన్స్తో మనల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటున్నారు. మరి మీకు బాగా నచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ హీరోయిన్స్ ఎవరు అండ్ యంగ్ హీరోస్ ఎవరు, మరి వాళ్ళు యాక్ట్ చేసినటువంటి మూవీస్ ఏంటి అనే విషయాన్ని నాకు 0402323-0030 అండ్ 0402323-4821 అండ్ 0402970-471-5కి, అలాగే కాల్స్ కలవలేని వాళ్ళు 0402323-4822కి వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే బాబా సైగల్ అండ్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: बल्ले हाँ बल्ले बल्ले बुझलू। वाओ
1: FM Rainbow 101.9

రైట్ మనం ఉన్నాం, హలో ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఉన్నాం. నాకు కాల్ చేయండి అని చెప్పాను. నా కాల్ నెంబర్స్ వచ్చేసి 0402323 0030 అండ్ 0402323 4821 0402970 4715. ఈ నెంబర్స్ కాల్ చేయండి. కాల్స్ కలవలేని వాళ్ళు నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. వాళ్ళేమోంచి 0402323 4822కి వాట్సాప్ చేయొచ్చు. రైట్, మరి నేను అడుగుతున్నాను, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పిల్లలు, ఈ కొత్త తరం హీరో హీరోయిన్స్లో మీకు ఎవరు ఇష్టం, వాళ్ళు యాక్ట్ చేసినటువంటి మూవీ ఏంటి, అంటే ఏది బాగా ఫేవరెట్, ఎందుకు అనే విషయాన్ని నాకు కాల్ చేయని చెప్పాను. మరి చాలామంది కాల్ చేస్తున్నారు, కానీ మళ్ళీ వాళ్ళు పాత పాటలు పాత సినిమాలు అడుగుతున్నారు. రైట్, మన కొత్త షోలో మన కొత్త కంటెంట్లో మనం ఏం చేస్తున్నామంటే, ఈ జెన్జీ అంటే ఈ తరం పిల్లల కోసం కొత్తగా డిజైన్ చేయబడినటువంటి షో ఇది. మరి ఈ షోలో ఎక్కువగా మనం ప్రయారిటీ వచ్చేసి ఈ జెన్జీ అండ్ 2K కిడ్స్ వాళ్ళకే మనం ప్రయారిటీ ఇస్తున్నాం. రైట్, మరి శ్రీలీల గురించి మాట్లాడుకున్నట్టుగైతే చాలామందికి కూడా చాలా చాలా ఇష్టం. ఈ అమ్మాయి తన పెర్ఫార్మెన్స్తో పాటు డ్యాన్స్ కూడా అదరగొట్టేస్తుంది. ఈవెన్ చాలామంది హీరోలు కూడా వాళ్ళ యొక్క ఆడియో ఫంక్షన్స్లో వీడియో ఫంక్షన్స్లో ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం అని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రస్తుతం ట్రెండింగ్లో 1 అని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి. మరి 2K కిడ్స్లో వాళ్ళ యొక్క మనసులో ఎవరున్నారు, 1 హీరోయిన్ అనగానే అందరూ కూడా శ్రీలీల అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా ఫేవరెట్. మరి అమ్మాయి ఫస్ట్ టైం పెళ్లి సందడి అనే మూవీలో యాక్ట్ చేశారు. అంటే పెళ్లి సందడి అనేది శ్రీకాంత్ రవలి అండ్ ఇంకొక అమ్మాయి యాక్ట్ చేశారు, దీప్తి భట్నాకర్ అని. వీళ్ళు యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా కాదు, వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ యాక్ట్ చేసినటువంటి పెళ్లి సందడి మూవీతో మన తెలుగులో ఇంట్రొడ్యూస్ అయ్యారు. అంతకుముందు కన్నడ మూవీస్లో చాలా మూవీస్లో యాక్ట్ చేశారు. తర్వాత ధమాకా అనే మూవీతో ఈ అమ్మాయి, తర్వాత సూపర్ స్టార్స్తో చాలా చాలా బిజీగా ఉంది. ఆమె చాలా మూవీస్లో యాక్ట్ చేస్తుంది. మరి అలాగే ఈమెతో మూవీ కానీ యాక్ట్ చేస్తే ఆ మూవీ డెఫినెట్గా హిట్ అవుతుంది, పాట కూడా హిట్ అవుతుందని చాలామంది కూడా హీరోస్ కూడా అనుకుంటున్నారు. సో కంపల్సరిగా ఈ మూవీ అంటే ఈ అమ్మాయి ఉన్న ఆ మూవీతోనే మేము యాక్ట్ చేస్తామని చాలామంది క్యూ కూడా కొడుతున్నారంటే హీరోస్. రైట్, మరి మీకు కూడా ఇష్టమైనటువంటి ఈ లేటెస్ట్ అంటే ఈ యంగ్స్టర్స్లో చూసుకున్నట్లయితే హీరో కానీ హీరోయిన్స్ కానీ ఎవరున్నారు మన తెలుగులో నేను అడుగుతున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు, నేను కాల్స్ తీసుకుంటాను. బట్ వాళ్ళందరూ కూడా నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ షో స్పెషల్గా డిజైన్ చేయబడింది, ఓన్లీ యంగ్స్టర్స్ కోసం డిజైన్ చేయబడింది. కాబట్టి మీరు యంగ్స్టర్స్ కాకపోయినా పర్వాలేదు, బట్ కంటెంట్ ఈ విషయం గురించే మాట్లాడాలి. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ శ్రీలీల యాక్ట్ చేసినటువంటి పాట నేను ప్లే చేస్తాను. అండ్ సాహితి చాగంటి అండ్ శ్రీకృష్ణ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వస్తున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీకు నచ్చినటువంటి హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? మరి ఈ సాంగ్లో మహేష్ గారు అన్నారు, ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తుంటే బాగా కష్టపడి నేను కూడా చెయ్యాలనిపిస్తుంది.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:16:50 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎల్ఎస్ని మాట్లాడుతున్నాను. మనం ఉన్న ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ అందరికీ కూడా నేను అడిగాను, నాకు కాల్ చేయండి, ఇప్పుడున్న తెలుగు యాక్ట్రెస్లో మీకు ఇష్టమైనటువంటి హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు అనే విషయం గురించి మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ లైన్లో ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అన్న.
0: గుడ్ ఈవినింగ్ బాబు, నీ పేరేంటి?
1: నా పేరు ముక్తి.
0: ఓ, ఏం చదువుతున్నావు నువ్వు?
1: 5th class.
0: వావ్, నీకు ఇష్టమైనటువంటి హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు?
1: నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్.
0: ఎందుకని? ఎందుకని ఇష్టం?
1: ఆయన సినిమాల్లో నాకు ఇష్టం.
0: అంటే ఏంటి స్పెషల్, నీకు ఎందుకు నచ్చుతుంది ఆయన అంటే?
1: డాన్స్.
0: రైట్, అబ్సల్యూట్. నువ్వు కూడా డాన్స్ చేస్తావా? ఓకే, నీ పక్కన ఎవరున్నారు? వాళ్ళకి ఫోన్ ఇవ్వండి. రైట్, ఫోన్ ఇవ్వండి వాళ్ళకి.
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు?
2: బాగున్నామండి, మీరు బాగున్నారు?
0: నేను బాగున్నాను, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు వస్తున్న హీరో హీరోయిన్స్ అందరూ కూడా వాళ్ళ గ్లామర్తో పాటు డ్యాన్స్ కూడా అదరగొడుతున్నారు, పెర్ఫార్మెన్స్ కూడా అదరగొడుతున్నారు పాత వాళ్ళతో పోల్చితే. మరి మీకు నచ్చినటువంటి హీరో హీరోయిన్స్ ఎవరు?
2: నాకు కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టం.
0: రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా కూడా నా షో వింటున్న వాళ్ళు ఎవరైనా, అంటే వీకెండ్ కాబట్టి చాలామంది కూడా కారులో డ్రైవ్ చేస్తుంటారు లేదా ఎక్కడైనా రెస్టారెంట్స్కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కదా, మరి దారిలో బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్లే అవుతున్నటువంటి ఈ షోను వింటున్నవా నా స్నేహితులు ఎవరైనా కూడా నాకు చక్కగా కాల్ చేయొచ్చు 0402323 0030, అలాగే 0402323 4821, అలాగే 0402970471 కాల్ చేయండి, నాతో మాట్లాడచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి హీరో హీరోయిన్స్లో మీకు ఇష్టమైనటువంటి హీరో హీరోయిన్స్ ఎవరు అని అడిగాను, వాళ్ళు జెన్జీ కిడ్స్ అవ్వచ్చు లేదా 2K కిడ్స్, వాళ్ళు కూడా అప్పుడు పుట్టిన వాళ్ళ హీరోయిన్స్ అయినా అవ్వచ్చు, హీరోస్ అయినా, మరి నాకు చెప్పండి. మరి ఇంతకుముందు మనకి అల్లు

అర్జున్ గుర్తు చేసినందుకు అల్లు అర్జున్ గారు పాట వేసుకుందాం. 1 2 3 4 గో. సమీరా భరద్వాజ్ పాడినటువంటి స్వీట్ సాంగ్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన. నేను మీ స్నేహితుడు ఎల్లేష్.

0: Rainbow 101.9.
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 7:23 ఎగ్జాక్ట్గా 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి హీరో హీరోయిన్స్, అంటే యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో 2000లో పుట్టిన వాళ్ళు, అలాగే జెన్జీలో ఉన్న వాళ్ళు హీరోస్ హీరోయిన్స్ చాలామంది వచ్చారో మన తెలుగులో సూపర్ డూప్

0: సూపర్ హిట్ స్కూటర్ చాలామంది. అందులో మీకు తెలిసినటువంటి జెన్జీ అండ్ 2K పుట్టినటువంటి హీరో హీరోయిన్స్ ఎవరు, ఎందుకు ఇష్టం అనే విషయాన్ని నాతో షేర్ చేసుకోండి. హలో, ఇద్దరు ఉన్నారు లైన్లో, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రైట్, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ముందుగా నరసింహ గారు మీరు ఉండండి, ఆ మాట్లాడండి. హలో, రైట్, చెప్పండి. రైట్, కాల్ మెస్సీ అవుతుంది. ఆల్ రైట్, నా నెంబర్స్ కాల్ చేయండి 0402323 0030 అండ్ 0402323 4821కి కాల్ చేయండి. అండ్ ఇంకొక నెంబర్ వచ్చేసి 0402970 4715కి. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్.
0: రాయ్, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సుష్మా మాట్లాడుతున్నాను.
0: సుష్మా, ఎలా ఉన్నారు?
1: బాగున్నా, మీరు వచ్చారు, ఇంకా బాగున్నా.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: టాకింగ్ టైమ్ స్టార్ట్ అయింది కదా, మీరు వచ్చే టైం కి టాకింగ్ టైమ్ ఇంకా బాగుంది మాకైతే.
0: రైట్,
1: టాపిక్ కూడా ఇంకా బాగుంది.
0: రైట్, ఓకే, చెప్పండి. మరి ఇప్పుడు వస్తున్నటువంటి హీరో హీరోయిన్స్ లో మీకు ఎవరు ఇష్టం?
1: ఇప్పుడు వస్తున్నట్టు అంటే సమంత, హీరోయిన్స్ లో కాదు, సమంత ఆయన హీరోస్ లో నాకు ప్రభాస్, ప్రభాస్ సినిమాస్ చాలా ఇష్టమైన మహేష్ బాబు
0: తెలుసా,
1: పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి.
0: అవునా,
1: చాలా మంచి సినిమాలు ఉంటాయి, వాళ్ళ సినిమాలు వదలకుండా చూడాలని అనుకుంటా.
0: రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడిగాను, చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు, మరి మిగతా ఎవరు కాల్ చేస్తారో చూద్దాం. నాకు కాల్ చేయండి 040, కాల్ కలవనైన వాళ్ళు 0402323 4822కి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారు చూద్దాం. రైట్, హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు?
2: బాగున్నాను సార్.
0: రేపు బాగున్నాను. చెప్పండి, మరి ఇప్పుడు వస్తున్నటువంటి హీరో హీరోయిన్స్ లో మీకు ఎవరు ఇష్టం?
2: నేచురల్ స్టార్ నాని సార్.
0: అబ్సల్యూట్లీ కరెక్ట్. చాలా మంది కూడా ఓటు వేశారు నేచురల్ స్టార్ నాని అంటే, ఆయన ఆయన తీసినటువంటి కాన్సెప్ట్స్ కానీ ఆ ప్రయోగాలు కానీ చాలా బాగుంటున్నాయని.
2: యాక్టింగ్ చాలా బాగుంటుంది సార్.
0: చాలా బాగుంటుంది కదా,
2: ఒరిజినల్ యాక్టింగ్ ఉంటుంది.
0: కరెక్ట్ అండి.
2: అంటే
0: సమంత సార్. సమంత, రైట్, అబ్సల్యూట్లీ అండి. చాలా మంది కూడా మనకి మెసేజ్ చేస్తున్నారు, సమంత అంటే చాలా ఇష్టం అని. వెరీ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహ గారు. రైట్, మనకి ఇంకెవరు కాల్ చేస్తున్నారు చూద్దాం. చాలా కాల్స్ వస్తున్నాయి. హలో, హలో, మై గాడ్, చాలామంది కాల్ చేస్తున్నారు కానీ డిస్కనెక్ట్ అవుతుంది. చాలామంది రిపీటెడ్గా కాల్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం. మరి స్టూడియోలో టైం 7:25 ఎగ్జాక్ట్గా. హలో,
3: హలో,
0: ఎవరండి మాట్లాడుతున్నారు?
3: ఖైరతాబాద్.
0: రైట్, చెప్పండి, మీకు లైన్ ఇచ్చాను లైన్లో. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా సరే, నా షో వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, జెన్జీ కిడ్స్ ఎవరున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. ఇప్పుడున్న హీరోయిన్స్లో ఎవరు మీకు ఇష్టం అంటే, మనకు ఒక అమ్మాయి మెసేజ్ పంపించారు. ఆ అమ్మాయి వావ్, అమ్మాయి పేరు నమ్రత. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, దేవరా మూవీ అంటే చాలా ఇష్టం, అలాగే శ్రీలీల అంటే కూడా చాలా ఇష్టం. ఆమె నవ్వులు డ్యాన్సులు చాలా బాగుంటాయని చెప్తున్నారు. వెరీ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ నమ్రత. అలాగే మనకి రాధమ్మ గారు మెసేజ్ పంపించారు. ఎల్లేష్ గారు, గుడ్ ఈవినింగ్, 90 కిడ్స్ కోసం అన్నారుగా, అందుకనే మేము మీ షోకి దూరంగా ఉన్నాం. అయినా ఒక మాట, నాకైతే నాని హీరో మూవీస్ అంటే చాలా ఇష్టం. పిల్లా జమీందార్ మూవీ చాలా బాగుంటుంది. నాని మూవీస్ ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూసేలా ఉంటాయి. ఇంకా సాయి పల్లవి మూవీస్ కూడా చాలా ఇష్టం. అండ్ భానుమతి ఒకటే పీస్ అంటుంది అమ్మాయి. మాలాంటి అభిమానులు రేడియోని ఆదరించే వాళ్ళు ఇప్పట్లో ఉంటారంటారా? మీకు కాల్స్ చేస్తారా? నేను వినాలనుకుంటున్నాను అని మెసేజ్ పంపించారు. వెరీ వెరీ నైస్, చూద్దాం మరి ఎవరెవరు కాల్ చేస్తారో. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, ఆ పాట తర్వాత మీతో మాట్లాడతాను. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ నా షో వింటున్నటువంటి నా మిత్రులందరి కోసం. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: FM Rainbow 101.9.
1: ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 7:34 ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం లైఫ్ అని కార్యక్రమంలో. మనకి చాలామంది స్నేహితులు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి హీరో హీరోయిన్స్లో మీకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరంటే, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు మనకి. చూద్దాం. హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎల్లేష్ గారు,
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు పోల్శెట్టి మెహర్ బాబా, జూబ్లీస్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: సూపర్ హిట్, ఏం చేస్తుంటారు?
2: నేను బ్లైండ్ అండి, 100% కంప్లీటెడ్ బ్లైండ్ అండి. సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తానండి.
1: అవునా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, అప్రిషియేట్.
2: రేడియో వింటుంటాయండి. మొన్న 5:00 వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు.
1: అవునండి,
2: 5:00 ప్రోగ్రామ్ తీర్చారు కదండి.
1: అవునండి, అప్రిషియేటెడ్.
2: మీలో అండి నవ్వుతో మాట్లాడతారు, కోపం అనేది అసలు ఉండదండి, విసుగుదల అనేది అసలు ఉండదండి.
1: అయ్యో,
2: అది నాకు చాలా సంతోషం అండి.
1: అవునండి, నేను అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రపంచాన్ని చూడకపోయినా కూడా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నారు, దాన్ని నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు అన్ని ఇచ్చినా కూడా బద్ధకాన్ని ప్లస్ లేజినెస్, అదే తెలుగు అని ఇంగ్లీష్ అని ఒకటే, లేజినెస్గా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఏది చెప్పినా తర్వాత చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానని పోస్ట్ పోన్ చేసే లాంటి జనరేషన్ కూడా ఉన్నారు ఈ కాలంలో. అంటే సూపర్ హీరోస్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మీరు ప్రపంచ

0: ప్రపంచాన్ని చూడలేని తనాన్ని భగవంతుడు మీకు అలాంటి పరిస్థితి ఇచ్చినప్పటికి కూడా మీరు కష్టపడి పనిచేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. రైట్, మరి చెప్పండి, మరి మీకు నచ్చినటువంటి హీరో హీరోయిన్స్?
1: ఇకపోతే అండి, హీరోలు అంటే అండి మా కాపు కులస్తులు, మేము కాపులు అండి, కాపు కులస్తులు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, వారంటే మాకు చాలా ఇష్టం అండి.
0: ఆల్ రైట్, ఆల్ రైట్, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాన్ని మీకు తెలియజేశారు, మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
1: థ్యాంక్
0: యూ సార్. రైట్, చాలా చాలా నైస్ అండి. అసలు నిజంగా మన రేడియోని చాలామంది ముఖ్యంగా అందులో చాలామంది వింటున్నారు, చాలామంది కూడా మన కాల్స్ కూడా చేస్తుంటారు, ఎందుకంటే చక్కగా ఈ మన పాటల్ని మాటల్ని ఆస్వాదిస్తూ ఈ రకంగానే ప్రపంచాన్ని చూస్తున్నామని మనకి చాలామంది కూడా మెసేజెస్ పంపించారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. మరి ఇప్పుడు వస్తున్నటువంటి హీరో హీరోయిన్స్ అంటే ఎవరు అని అంటున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మాట్లాడచ్చు, బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు వస్తున్న హీరో హీరోయిన్స్లో ఎవరు ఇష్టం అని నేను అడిగాను. ఈవెన్ పెద్దవాళ్ళైనా చూడొచ్చు, ఈవెన్ నేను జంజీ కిడ్ని కాకపోయినప్పటికి కూడా నేను లేటెస్ట్ మూవీస్ చూడకూడదా? చూడొచ్చు కదా. మరి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని మీరు గుర్తించవచ్చు, మరి మీకు నచ్చినటువంటి హీరో హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని నేను అడిగాను. చాలామంది కాల్ చేస్తున్నారు, చూద్దాం. హలో,
2: హలో,
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మురళి అండి.
0: రైట్, చెప్పండి.
2: ఇంకోటి ఏంటంటే సాయి ధరమ్ తేజ్ గారు,
0: సూర్య
2: గారు, శ్రీలీల గారు, కృతి శెట్టి గారు, రాశి ఖన్నా గారు, ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారండి.
0: అన్నిటికన్నా
2: ముందుగా ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రదీప్, ఇప్పుడు రాబోతున్న జయకృష్ణ ఘటమనేని,
0: రమేష్ బాబు గారి
2: అండి.
0: రైట్,
2: ఇంకోటి ఏంటంటే మీ ఆకాశవాణికి ఎఫ్ఎం రెయిన్బోకి మా సంఖ్య ఎక్కువ ఉందండి, బ్లైండ్ల సంఖ్య. ఐఎమ్ ఆల్సో బ్లైండ్ పర్సన్.
0: ఓకే, ఓకే.
2: ఈ సంఖ్య చాలా పెద్దగా ఉంది మా కమ్యూనిటీ.
0: అవునండి,
2: పోల్శెట్టి మెహర్ బాబా గారు, నేను, మురళి,
0: అలా
2: సుధా గారు, వెంకటరెడ్డి గారు, సూర్యాపేట నుంచి చేస్తారు, ఇంకా చెప్పాలంటే బాగామంది విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ ఉన్నారు, మా సంఖ్యనే ఎక్కువ ఉంది.
0: రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు కూడా మీరు వినాలని కోరుకుంటున్నాము, అందరు కూడా అందరు ఆస్వాదించడం కోసమే స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి వచ్చింది. మరి మీ అందరి మనసుల్ని దోచుకోవడానికి, మనసుల్ని ఇష్టపడడానికి, అంటే మీ మనసుకి ఇష్టమైనటువంటి పాటల్ని ప్లే చేయడానికే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ఎప్పుడు కూడా ఉంది. మరి ఇంకొక కాల్ తీసుకుందాం, చాలామంది కాల్ చేస్తున్నారు. హలో,
3: హలో,
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? రైట్, కాల్ డిస్కనెక్ట్ అయింది. రైట్, మరి ఎల్లేష్ గారు, గుడ్ ఈవినింగ్, సో సూపర్ యు ఆర్ ఆన్ ఎఫ్ఎం, మంచి మంచి మాటలు, సూపర్ పాటలు వేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ హ్యాపీ సాటర్డే మీ వల్ల మాకు, థ్యాంక్ యూ అని సుష్మా గారు మనకి మెసేజ్ పంపించారు. రైట్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, ఆ తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వస్తున్నటువంటి హీరో హీరోయిన్స్లో మీకు నచ్చినటువంటి హీరో హీరోయిన్ ఎవరు, ఎందుకు అనే విషయాన్ని మీరు చెప్పగలరా? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. 1, 2, 3, 4, గో. ఇంద్రావతి చౌహాన్ పాడిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో పైన.

0: వాటి కూల్ సాంగ్ అండి. నిజంగా గోదావరి ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది ఆ పాట. మీరు విన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన నేను మీ స్నేహితుని ఆత్మీయుని ఎల్లేషిని మాట్లాడుతున్నా. మన కోసం చాలామంది కాల్స్ చేస్తున్నారు. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? బాగున్నారండి, థ్యాంక్ యూ సో మచ్.
1: బాగుండాలి,
0: థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశీస్సులు.
1: ఇప్పుడు కొంచెం సినిమాలు చూడడం తక్కువ అయినా చూశాను ఏంటంటే సావిత్రి గారి ఇష్టం కాబట్టి మహానటి.
0: ఓకే, ఆమె మీద అభిమానంతో ఈ కొత్త మహానటి చూశారు మీరు?
1: చూశాను.
0: ఓకే,
1: ఈ తీసుకురేసి అఫిదా అయిపోయాను.
0: రైట్ అండి, ఆమె చాలా న్యాయం చేశారు.
1: జాతి రాజకీయాలు అవన్నీ వస్తున్నాయి కదా.
0: అవునండి,
1: సినిమాలు ఎంత మంది వస్తారు. అయితే మీ షోలో చెప్పాలి, అమ్మలందరికీ వందనం. అమ్మ రుణం తీర్చుకోలేనిది, హ్యాపీ మదర్స్ డే అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఈ షో వింటున్నటువంటి ప్రతి అమ్మకి నేను హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను. అలాగే రేపు మళ్ళీ నేను వస్తాను 6 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు. ఆ రోజు మరింతమంది మన శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా అమ్మ దినోత్సవం, అమ్మ పుట్టినరోజుని జరుపుకున్నారు రేపైతే. రైట్, మనకైతే చాలామంది కూడా కాల్స్ చేశారు, పాపం టెక్నికల్ ఇష్యూ వల్ల డిస్కనెక్ట్ అవుతుంది. రైట్, మరి నేను ఈ కొత్త తరం హీరోయిన్స్ గురించి మాట్లాడండి, కొత్త హీరోలు అయినా కూడా చెప్పండి అనగానే చాలామంది మాట్లాడుతున్నారు, వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత కృతి శెట్టి ఉప్పిన అనే మూవీతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరి సూర్య నటిస్తున్నటువంటి వనంగాన్ అనే సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టారు. మరి 2K Kids లో ఎంతో ఇష్టమైనటువంటి హీరోయిన్గా, మరి యువతలో ఒక ట్రెండింగ్ ఉన్న లిస్టులో ఈమె కూడా ఉంది. మరి ఈమెకి కూడా కొన్ని 8 మిలియన్లకు పైగా ఒక సోషల్ సైట్స్లో ఆమెకి ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగులో ఉన్న సినిమాలో అంతగా ఆమె చేసినటువంటి హిట్ మూవీస్ కాకపోయినప్పుడు కూడా కుర్రాల డ్రీమ్ గర్ల్ అయిపోయింది అమ్మాయి, వెరీ నైస్. తర్వాత ప్రియాంక ఆరుల్ మోహన్, ఈ అమ్మాయి గురించి నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే డీజు అన్న డీజే పెడితే, టిల్లు అన్న డీజే పెడితే మారు మోగిపోతుంది అంటూ ఒక ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది. మరి ఆ అబ్బాయి పేరు సిద్ధు జొన్నలగడ్డ. ఈయన ప్రవీణ్ సత్తారు మూవీ అంటే ఆయన డైరెక్షన్లో LBW అంటే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే మూవీతో ఆయన యాక్టర్గా ముందుకొచ్చారు. ఆయనకున్నటువంటి ఆ జోష్, యాక్టివ్గా మాట్లాడడం, ఫుల్గా ఉండడం వలన ఆయన తర్వాత సినిమాలో నాగా చైతన్య యాక్ట్ చేసినటువంటి జోష్ మూవీలో యాక్ట్ చేశారు, ఆరెంజ్లో యాక్ట్ చేశారు, అండ్ చాలా సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఆయన సంగీత కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్ళడం, దానిపైన సంగీతం మీద ఆసక్తి కూడా కలిగింది. మరి 4 ఏళ్ల పాటు ఆయన తబలా కూడా నేర్చుకున్నారని ఎంతమందికి తెలుసు. మరి ప్రభుదేవా స్ఫూర్తితో ఆయన డ్యాన్స్ కూడా ఎక్స్పర్టైజ్ అయ్యారు. రైట్, మరి ఆయన యాక్ట్ చేసినటువంటి చాలా సినిమాలు ఇప్పటి కుర్రకారులకి బాగా బాగా ఇష్టం. ఆయన మాట్లాడే స్టైల్ కూడా చాలా బాగుంటుంది, మరి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డీజే టిల్లు, జొన్నలగడ్డ సిద్ధు. మరి జొన్నలగడ్డ సిద్ధు వాళ్ళ మదర్ మన ఆల్రెడీ రేడియోలోనే, మన హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు కూడా ఆమె బాగా తెలుసు. రైట్, మరి ఆయన యాక్ట్ చేసినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం.

0: FM Rainbow 101.9
1: స్టూడియోలో టైం 7:58. యాభై సెకండ్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్. మరి నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. రైట్, మరి 8 గంటలకు మీరు ఎగ్జాక్ట్గా న్యూస్ హెడ్లైన్స్ వినొచ్చు. ఆ తర్వాత మనం తెలంగాణ అనే కార్యక్రమంలో ఒక ప్రముఖ గాయకులు, ప్రముఖ కవి, తెలంగాణ కవి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నేను ముందుగానే చెప్పాను, ఆయన గురించి మీకు తెలిసినట్లయితే నాకు వాట్సాప్ చేయండి 0402323482. ఆయన పల్లె పాటల మొనగాడు, పదాలను పరిపరి విధాలుగా ప్రయోగించిన మాటల చిలికాడు, పల్లె కన్నిటిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అయినా మన మనసంతా కూడా మురిసేలా మురిపలంగా పాడిన గలమది, కాటుక చీకటిని సైతం పండు వెన్నెలంత గొప్పగా వర్ణించినటువంటి వైనం ఆయన. మరి తెలంగాణ భాషకు తన కవిత్వంతో సుగంధ పరిమళాలను అద్దిన ఆధునిక వాగ్గేయకారుడైన, నా మనసుకు కూడా చాలా ఇష్టమైనటువంటి గాయకులైన, మరి మీకు తెలిసినట్లయితే ఆ గాయకుడి గురించి 0402323482కి వాట్సాప్ చేయండి. నేనైతే 8 గంటల న్యూస్ తర్వాత ఆయన గురించి నేను చెప్తాను.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఆయన ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఆర్టీసీలో ఈవీ బస్సులు ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ సందర్శించి 8,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ చుట్టూ ఈ రాత్రి 12 గంటల నుంచి నో ఫ్లై జోన్ గా ప్రకటించినట్లు పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. జిల్లా నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్ ప్రవేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధానమంత్రి రేపు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణన ఎల్లుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ ద్వారా స్వయం నమోదు ప్రక్రియ రేపు అర్ధరాత్రి ముగుస్తుంది. ఓటర్ జాబితాల సవరణ పేరుతో బీజేపీ సాగిస్తున్న కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనగణన ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ షఫనావ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విశ్రాంత పోలీసు అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగల దోపిడీ వంటి సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఫ్రెండ్ యల్లేష్. మనం ఉన్నాం తెలంగాణం అనే కార్యక్రమంలో. మరి ఇంతకుముందు నేను అడిగాను, తెలంగాణ భాషకి తన కవిత్వంతో సుగంధ పరిమళాలను అందించినటువంటి అద్దినటువంటి ఆధునిక వాగ్గేయకారులు, మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి గాయకులు, ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మలిదశ తెలంగాణ ఉద్యమ వీచికలో విజృంభించినటువంటి గీతికైన మరి వల్లంకి తాళం కవిత సంకలనంతో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరు ఎవరికైనా గెస్ చేయగలరా? రైట్, ఆయన పేరు గోరటి వెంకన్న గారు. రైట్, మరి గోరటి వెంకన్న గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన ప్రముఖ ప్రజాకవి, గాయకులు, పల్లె ప్రజలు, ప్రకృతి ఇవే ఆయనకి పాటకి మూలాధారాలు. ఆయన ఒక టీవీ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ్ గారితో ఆయన న్యాయ నిర్ణేతగా వహించారు. ఆ తర్వాత 2016 తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆయనకి తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారం కూడా వచ్చింది. మరి ఆయన గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ముందు ఆయన రచించినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన నేను మీ స్నేహితుని ఎల్లెస్ట్ మాట్లాడుతున్నాను. మరి గోరటి వెంకన్న గారు 6 సంవత్సరాల ఏజ్లోనే ఈ వెంకన్న గారు వీరపాండ్య కట్టబ్రహ్మణ, మాయల పకీరు, అల్లూరి సీతారామరాజు లాంటి ఏకపాత్ర అభినయాలు చేస్తున్నప్పుడే అందరూ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ కూడా ఆయన్ని హీరోగా చూసేవారంట. సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఆయనకి 2025 సెప్టెంబర్ 30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు ఆయన. మరి గోరటి వెంకన్న గారు 1963 నాగర్ కర్నూలు జిల్లా గౌరారం అంటే తెల్కలపల్లిలో జన్మించారు. మరి ఆయనకి చిన్నతనం నుంచి కూడా సినిమా పాటలంటే అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదంట. బడిలో పాట పాడమంటే ఎక్కువగా ఆయన దేవుని పాటలు అంటే భక్తి పాటలు పాడేవారంట. మరి ఆయన తండ్రి గారు కూడా ఒక మంచి కళాకారులే, తల్లి కూడా మంగళహారతులు అవన్నీ కూడా చక్కగా పాడుతుండేవారంట. మరి ఆయన చిన్నప్పటి నుంచి పాటల మీద ఆసక్తి ఎలా ఉండగా కొన్ని ఊర్లో వెంకటరెడ్డి అనే ఒక మాస్టర్ గారు మన వెంకన్న గారి యొక్క సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకొచ్చి ఇచ్చారంట. వాటిలో పాటలను ఒక్కసారిగా చూసి అలవోకగా పాడేసేవారంట మన గోరటి వెంకన్న గారు. రైట్, మరి ఆయన ఎన్నో బ్రహ్మాండమైన పాటలు మనకి రచించారు, పాడారు, చాలా చాలా పాపులర్ అయ్యారు. ఆయన పాట వినగానే మనకి కూడా ఒక హుషారు వస్తుంది, ఒక ఉద్యమం లాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆయన చూడగానే ఊగిపోతుంటారు పాడేటప్పుడు, చాలా బాగుంటుంది. నాకు కూడా చూసినప్పుడు పదే పదే చూడాలనిపిస్తుంది ఆయన స్టేజ్ పైనప్పుడు పాడినటువంటి పాటలు. మరి ఆయన పాడిన పాటలు మీకు ఏమైనా నచ్చిన ఉంటే ఆయన పాటల గురించి మీకు తెలిసినట్లయితే నాకు 0402324822కి వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. మరి గోరటి వెంకన్న గారు పాడినటువంటి సమర సింహం లాంటి ఈ పాట వినండి.

0: అన్నయ్యా నీ ఎలక పైపై నేనని తెలుసును లేవయ్యా.
1: తమ్ముడు నీకు తెలుసన్న

స్టూడియోలో టైం 8:39 48 సెకండ్ అంతే ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని రిలేషన్ మాట్లాడుతున్నాం. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. మరి వెంకన్న గారికి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి నల్లమల సౌందర్యం అంటే చాలా ఇష్టం అంట. తీరిక దొరికితే ఆ అడవుల దగ్గరికి వెళ్తుంటారంట. అక్కడ ఎక్కువగా ఆయన సమయాన్ని ఎక్కువగా స్పెండ్ చేస్తుంటారట. మరి నాకు జ్ఞానం కావాలన్నా

ఏదైనా ఒక పాట రాయాలన్నా పాట పాడాలన్నా అక్కడికి వెళ్ళగానే నాకు ఆ నల్లమల అడవుల యొక్క సౌందర్యం అక్కడ చూడగానే నాలోని కొత్త కొత్త పదాలు కొత్త కొత్త పాటలు పుడతాయి అని ఆయన చెబుతూ ఉంటారు. మరి అక్కడ ఆ చెంచులు ఉంటారంట. మరి ఆ చెంచు కోనల్లో చాలా రోజులు ఆయన గడుపుతారంట వెంకన్న గారు. మరి చెంచు కోనల్లో మల్లయ్య అనే ఒక వ్యక్తి ఉంటారంట ఆయన. మరి ఆయన తాత్వికుడంట. మరి ఆయనతో ఎక్కువగా సమయం గడపడం అంటే చాలా చాలా ఇష్టం అంటుంటారు మరి వెంకన్న గారు. మరి ఆయనకి 2016 తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి కాళోజీ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. మరి ఆయనకి మొదటి నుంచి కూడా సినిమా పాటలు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు కూడా భక్తి పాటలు, ఉద్యమ పాటలు, అలాగే పేదవాళ్ళ యొక్క కష్టాల మీద పాటలు, కూలీల పాటలు, వాళ్ళ యొక్క కన్నీరు గురించి, వాళ్ళ యొక్క అనగతొక్కబడుతున్నటువంటి వాళ్ళ యొక్క కష్టాల గురించి కూడా ఆయన పాటలు రాయాలంటే అలవోకగా అద్భుతంగా రాయగల శక్తి మన వెంకన్న గారికి ఉంది. మరి ఆయనకి మొట్టమొదటిసారిగా ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది, మరి ఆయన సినిమాలో పాడిన పాటలు ఏమిటి అన్న విషయాల గురించి ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వస్తుంది రాహుల్ సిప్పిల్గంజి పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ని రచించింది వెంకన్న గారు.

రైట్. మరి అప్పుడప్పుడు మనం అలా అనిపించాలండి, అనిపిస్తేనే వాడు మనిషి అని మనకి రావుగోపాల గారు చాలాసార్లు చెప్పాడు. ప్రేమించకపోతే వాడు మగాడు కాదు, ప్రేమించబడకపోతే అది ఆడది కాదు అని ఆయన ఒక సినిమాలో చెప్పారు. రైట్. మరి అప్పుడప్పుడు మనకు అలా అనిపించాలి. మనం ఉన్నాం తెలంగాణం అనే షోలో ఉన్నాం. నేను మీ స్నేహితుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి గోంగూర పచ్చడి, అమ్మ, ఆవకాయ, మన ఎఫ్ఎం రెయిన్బో అంటే ఎంత ఇష్టమో నేను వేరేగా చెప్పక్కలేదు, నా నోరు ఊరిపోతుంది. రైట్. మరి మనం మాట్లాడుకుంటున్నాం గోరెట్టి వెంకన్న గారి గురించి. రైట్. మరి ఆయన రాజ్య హింస పెరుగుతున్నదో, పేదోళ్ల నెత్తురు పారారైపోతున్నదో అనే

పాటని మూవీ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు విన్నారంట. ఆయన ఒక పాటను పాడగానే ఈ పాట ఏదో బాగున్నట్టుగుందే అనేసి ఆయన ఈయన ఎవరు, ఈయన ఎక్కడుంటారు, ఆయన ఎలాగైనా మనం పట్టుకోవాలి, ఆయన చేత పాట పాడించాలి అని ఎన్ శంకర్ అనే డైరెక్టర్ ఆయన కోసం వెతికారంట. మరి అది రాజ్యహింస పెరుగుతున్నదో, పేదోళ్ళ నిత్తురు ఏరులై పారుతున్నదో అని ఒక పాట పాడారంట. ఆయన ఒక ఉద్యమం జరుగుతున్నటువంటి ఒక స్టేజ్ పైన పాడారంట. మరి ఈ పాటను తప్పకుండా మన సినిమాలో తీసుకోవాలి అనుకుంటూ ఆయన్ని సెట్ చేసి పట్టుకొని అడిగారంట. అడగగానే ఆయన ఏం చెప్పారంటే, నేను నాకు ఇంట్రెస్ట్ లేదు సినిమా పాటలు రాయడానికి, అసలు సినిమా పాటలు అంటే నాకు నచ్చవు అని చెప్పారంట. మరి సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయి, నాకైతే నచ్చదు. నా పాటలన్నీ ఎలా ఉంటాయంటే సమాజంలో మార్పు రావాలనే అభిప్రాయంతోనే పాటలు రాస్తుంటానని చెప్పారట. అయితే చివరికి అతనికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారంట, ఆయన పేరు సాహు అంట. ఆయన చెప్పారంట, లేదు నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే మరింత మందికి అది రీచ్ అవుతుంది, నీ పాట, నీ భాష, నీ కవిత అని చెప్పారంట. ఆయన పేరు సాహు. మరి ఆయన ఇచ్చిన టూన్తోనే జై బోలో అమరవీరులకు జై బోలో అనే పాటను రాశారంట. మరి అది అంత పెద్ద హిట్ అయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయనకి ఆయన కుబుసం సినిమా కోసం ఆయన రాసినటువంటి పాట పల్లె కన్నీరు పెడుతుంది అనే పాట ఆయనకి చాలా చాలా మంచి పేరును సంపాదించింది. మరి ఆయనకి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ చాలా వచ్చాయని మనం మాట్లాడుకున్నాం. మరి ఆయన రాసినటువంటి ఒక పాట పల్లె కన్నీరు పెడుతుందో అనే పాటని ఇంగ్లీష్లో కూడా దాన్ని అనువదించారంట. అది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణలో దానికి స్థానం వచ్చిందంట. ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ బిఏ విద్యార్థులకు, అలాగే 5వ తరగతి చదువుతున్నటువంటి తెలుగు పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ స్కూల్ సిలబస్లో కూడా దాన్ని పాఠ్యాంశంగా చేర్చారంట. వారే వా, ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి గోరటి వెంకన్న గారి గురించి ఈరోజు నేను చెప్తుంటే నాకు చాలా చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా, అంటే తెలుగులో అయినా ఇంగ్లీష్ అయినా ప్రౌడ్ గర్వం, అండ్ నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాటలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఒక్కసారిగా ఏదైనా స్టేజ్ మీద చాలా కార్యక్రమాలు చూశాను నేను టీవీలో కూడా. చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉరకలై నాకు కూడా అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి పాట, ఎంత బాగా, ఎంత ఎమోషనల్గా పాడుతున్నారు. ఆయన పాటను మీరు గమనించినట్లయితే ఒక డ్యాన్స్ వేస్తూ ఆయన చేతిని ఎత్తుతూ ముందుకి ఉరుకుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ పాట చూస్తుంటే. నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఆయన పాడిన పాటల్లో చాలా చాలా ఉన్నాయి మంచి పాటలు. మరి ఈ పాట అయితే ఆయన రచించిన పాట ఇది. మరి ఈ పాట తర్వాత మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం, మనం తెలంగాణలో గోరటి వెంకన్న గారి కోసం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Rainbow 101.9.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరి ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
4: స్టూడియో టైం 9:02 ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పైన. మరి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా మన షోని వినాలనుకునే వాళ్ళు మన ఎఫ్ఎం రెయిన్బోని కార్లో డ్రైవ్ చేసుకొని, మరి వేరే కంట్రీలో కుకింగ్ కూడా చేసుకుంటూ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కుకింగ్ చేసుకుంటూ, గార్డెనింగ్ చేసుకుంటూ కూడా మన షో వింటున్నారు. మరి వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన పాటలు మాటలు చక్కగా వింటున్నారు. అందరూ కూడా మనకి చాలామంది కూడా మెసేజెస్ పంపిస్తున్నారు. రైట్, మరి మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమంలో ఉన్నాం. మరి మనం పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, మన చదువు వలన మన అలవాట్లు పద్ధతులు మనకు వస్తాయి. మరి మంచితో పాటు చెడు అలవాట్లు కూడా మనకి వస్తాయి. అవి వాటిని మనం టాక్సిక్ అలవాట్లు అంటాం. కానీ వాటిని మనం పెద్దవుతున్న కొలది ఇవి ప్రమాదానికి గురి చేస్తాయి అని తెలుసుకొని వాటిని మానేస్తే పర్వాలేదు. లేకపోతే అది ఇతరులని ఇబ్బంది పెట్టడమే కాకుండా మనల్ని కూడా భవిష్యత్తులో పైకి రానివ్వకుండా చేస్తాయన్నమాట. మరి అలాంటి టాక్సిక్ అలవాట్లని మనం ఎలా వాటిని ట్రిమ్ చేయాలి, లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా ఎలా ఉంచాలి అని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని టిప్స్ని మనం పాటించినట్లయితే అది మీలో నాలో మన అందరిలో కూడా ఉంటాయి అలాంటి టాక్సిక్ లక్షణాలు. మరి అవి మార్చుకున్నట్లయితే మనం చాలా మానసికంగా చాలా ఆనందంగా ఆహ్లాదంగా బ్యూటిఫుల్ లైఫ్ అనేది ప్రతిరోజు సూర్యోదయం రాగానే అబ్బా ఈరోజు మన కోసమే కదా వచ్చింది అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. మరి అలాంటి రావాలి అనుకుంటే మన దగ్గర ఉన్నటువంటి అలవాట్లని మనం త్యజించాలి, అంటే లీవ్ చేయాలి, డిలీట్ చేయాలి. మరి ఆ విషయాలను నేను చెప్తాను వన్ బై వన్. మరి మీతో పాటు 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. మళ్ళీ రేపు 6:00 to 9:30 వరకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి మంచి పాటలు మంచి మంచి మాటలు మీకోసం నేను తీసుకొని వస్తాను. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఎదురు చూస్తుంది, హరిహరన్ అండ్ కౌశల్య పాడినటువంటి ఈ స్వీట్ సాంగ్ మీ అందరి కోసం. చక్రి మ్యూజిక్ కాంపోజిషన్, భాస్కర్ భట్ల సాహిత్యం. మీరు వింటున్నారు రింజిమ్ హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మళ్ళీ కుయ్యమంటుంది కోయిల్ని.

0: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 9:10:33 అయింది. ఈజీగా టైం అలాగా ఫ్లై అయిపోతుంది. రైట్, నాకైతే ఇంకా మీతో పాటు చాలా సమయం ఎంత మాట్లాడినా కూడా ఇంకా ఉండాలి అనిపిస్తుంది. రైట్, మరి నేను మరొక 10 మినిట్స్ మీతో పాటు మాట్లాడుతూ తర్వాత సూపర్ హిట్ సాంగ్స్ని క్యూఅప్ చేసి వెళ్తాను. రైట్, మరి ప్రతి చిన్న విషయాన్ని కొంతమంది అయితే భూతద్వంలో చూస్తుంటారు. అది చిన్న తప్పు జరిగినా లేదైనా వాళ్ళకి నచ్చిన విషయం ఏదైనా కూడా దాన్ని భూతద్వంలో చూడడం వలన ఏమవుతుందంటే మన మెదడుకి చాలా ప్రెషర్ పడుతుందన్నమాట. ఆ ప్రెషర్ వలన ఏమవుతుందంటే మనం చేయాల్సినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సరిగా చేయలేము, ప్రొడక్టివిటీ కూడా దెబ్బతింటుంది, ఇంకా మన బాస్తో మనం చేయవాట్లు కూడా కాస్తాం. సో ప్రతి విషయాన్ని భూతద్వంలో చూడడం అనేది తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది ఉంటారు, మన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఏమైనా చెబితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, అది చెబితే వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏంటో అని వాళ్ళ లోపలే దాచేసుకొని అది చెప్పకుండా ఉంటారు. ఇలాంటిది చాలా ప్రమాదం. ఇప్పుడైతే కార్పొరేట్ రంగంలో టీమ్ మీటింగ్స్ ఇలాంటివి జరుగుతుంటాయి. మరి అలాంటప్పుడు మనకు ఆన్సర్ తెలిసినా కూడా, మన బాస్ అడిగినా కూడా అది చెప్తే ఏమనుకుంటారో ఏంటో అని కూర్చుంటే ఇంకొక వ్యక్తి దాన్ని చెప్పి మంచి రేటింగ్ కొట్టేస్తాడన్నమాట. సో అలాగే మనం ప్రేమించే విషయాన్ని కూడా అవతల వ్యక్తికి చెప్పకపోతే మన ముందే ఆమెకి పెళ్ళి కూడా అయిపోతుంది, ఇంకా ఆమెకి పిల్లలు కూడా పుట్టేస్తారు అన్నమాట. అందుకని చెప్పాల్సిన విషయాన్ని మనసులోనే దాచుకొని మదన పడే కన్నా క్లియర్ కట్గా చెప్పడం, అది కూడా మనకి రావాలన్నమాట. ఇది చాలామందికి కూడా ఇదొక బ్యాక్లాగ్ లాగా ఉంటుంది. రైట్, మరి తర్వాత ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, నెక్స్ట్ ఇయర్ చేస్తాను, నా పుట్టినరోజు తర్వాత చేస్తాను, నా వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత చేస్తాను, లేదంటే మా పేరెంట్స్ షష్ఠి పూర్తికి చేస్తానని కొంతమంది స్టిక్ ఆన్ అయి ఉంటారు. దేనికి అంటే ఏదైనా ఫిట్నెస్కి వెళ్ళాలనుకున్నా, లేదా ఏదైనా కోర్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఇలాంటి విషయాలు అన్నింటికి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే తర్వాత చూద్దాం, రేపు చూద్దాం అని కూడా చాలామంది ఇలా చేస్తుంటారు. మరి అలా చేసినా కూడా మనం ముందుకు వెళ్ళలేము. ఈ కాంపిటేటివ్ యుగంలో మనం చాలా ఫాస్ట్గా ఉండాలి. ఏదైనా చేయాలనుకుంటే ఈ నెక్స్ట్ మినిట్లోనే మనం చేయగలగాలి, అది మంచైనా చెడ్డైనా. లేదు తర్వాత చేస్తాను, రేపు చేస్తాను, నాకు బాబు పుట్టినప్పుడు చేస్తాను, పాప పుట్టినప్పుడు చేస్తానంటే అవి కుదరదు, మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఈ పరుగుల ఈ ప్రపంచంలో మనం వెనక్కి వెళ్ళిపోయి ఓటమి కూడా చవి చూస్తాం అన్నమాట. రైట్, మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం ముందుకు వెళ్ళకుండా అడ్డే మన యొక్క టాక్సిక్ అలవాట్లు. ఆ విషయాన్ని నేను చెప్తాను 1 by 1. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ని జస్ప్రీత్ జజాజ్ అండ్ సుచిత్ర పాడిన నా ఫేవరెట్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి ఈ పాటని మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను.
1: కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
0: బేబీ డాల్. రైట్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 9:13 అయింది. మీరు వింటున్నారు రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మళ్ళీ రేపు కలుసుకుందాం 6:00 to 9:30 వరకు. ఇప్పుడైతే మీకోసం క్యూఅప్ సాంగ్స్ పెడతాను, మీ అందరి కోసం, మీ అందరికీ బాగా నచ్చుతాయి. వింటూనే ఉండండి FM Rainbow 101.9.

0: టైం 9:15:10 అయింది. మళ్ళీ రేపు మీ అందరి కోసం 6:30 వరకు మళ్ళీ వస్తాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. మరి ఈ సాంగ్తో మీ అందరికీ టాటా బై బై సీయూ చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకోసం లచ్చమ్మ అని ఒక సాంగ్, అలాగే జత కలిసే, అలాగే ఎన్నో ఎన్నో అనే ఒక లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ వెయిట్ చేస్తున్నాయి. మరి గుడ్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం రేపు. అంతవరకు హ్యాపీగా ఉండండి, ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది, ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్ మై డియర్ ఫ్రెండ్స్. This is your friend LS signing off for today.
1: Radhe Govinda antu vachestunaru mana mega star.

ये आकाशवाणी हैदराबाद है, FM 101.9 MHz पर। अभी मेरे रेडियो साथी

0: किसी के
1: क्या करना है जीते,
0: अरे हो रहना किसी के।

गाइए ना। दिल की उमंग है जवान, गाइए ना, क्या मुश्किल है, सरगम बताऊं।